అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 16వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబరు నెల 7వ తేదీ సోమవారం, నిలయంలో సమయం 5:59 దాటి 15 సెకండ్లు. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

భక్తిరంజనిలో ముందుగా శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గానంలో శ్రీ కాశీ విశ్వనాథ సుప్రభాతం విన్నారు. ఇప్పుడు విందాం శివభక్తి గీతాలు.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు కాశీ విశ్వనాథ సుప్రభాతం శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సూక్తిరత్నావళి. ఈనాటి వ్యాఖ్యాత శ్రీ ఆముదాల మురళిగారు.

శ్రీ ఆముదాల మురళీగారి వ్యాఖ్యానంలో సూక్తి రత్నావళి మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

0: రైతులకు సూచనలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఈరోజు కార్యక్రమంలో మనం కొర్ర పంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో సాంప్రదాయంగా పండించే చిరుధాన్యపు పంటల్లో ఈ కొర్ర ప్రధానమైన పంట. అనాదిగా పౌష్టికాహారంలో ముఖ్య పాత్రన ఇది పోషిస్తోంది. మన రాష్ట్రంలో కొర్ర సాగు 35,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఉత్పత్తి 12,000 టన్నులు ఉంది. దిగుబడి ఎకరానికి సరాసరి 331 కిలోలు వస్తోంది. మన రాష్ట్రంలోని కొర్ర సాగు విస్తీర్ణంలో 70% అత్యల్ప వర్షపాత ప్రాంతాలైన కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ, మిగిలిన విస్తీర్ణం ప్రకాశం, కడప, విజయనగరం, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉంది. స్థానికంగా ఉపయోగిస్తున్న సాధారణ రకాలకు బదులుగా నూతన వంగడాలను మరియు మెట్ట సాగులో మంచి మెళకువలు పాటిస్తే ఈ కొర్రలో అధిక దిగుబడిని మనం పొందవచ్చు. కొర్ర పంటలో ఉండే రకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసాద్, దీనిని ఖరీఫ్ మరియు వేసవిలో పండించవచ్చు. పంటకాలం 70 నుండి 75 రోజుల్లో ఉంటుంది. ఎకరానికి 8 నుండి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. కంకులు పెద్దగా ఉండి గింజలు లావుగా ఉంటాయి. ఇవి పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 120 నుండి 130 సెంటీమీటర్ల వరకు ఎత్తుకు పెరిగి ఆకులు వెడల్పుగా ఉండి 3-4 పిలకలు వేస్తాయి. కృష్ణదేవరాయ, ఈ రకాన్ని కూడా ఖరీఫ్ వేసవిలో పండించవచ్చు. అలాగే పంటకాలం 85 నుండి 90 రోజుల్లో ఉంటుంది. ఎకరానికి 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. గింజలు లావుగా ఉంటాయి, లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి 4 నుండి 6 పిలకలు వేస్తాయి. దీని నుండి వచ్చే చొప్ప నాణ్యంగా ఉంటుంది. నరసింహరాయ రకం, దీనిని కూడా ఖరీఫ్ వేసవిలో పండించవచ్చు. 85 నుండి 90 రోజుల్లో పంట కోతకి వస్తుంది.

ఎకరానికి 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. గింజలు లావుగా ఉంటాయి, లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 120 నుండి 130 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి బాగా పిలకలు వేస్తాయి. మొక్కల మొదలు కనువుల వద్ద ఊదారంగు వర్ణం కలిగి ఉంటుంది. శ్రీలక్ష్మి రకం, దీనిని కూడా ఖరీఫ్ వేసవి కాలాల్లో పండించవచ్చు. 80 నుండి 85 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. మొక్కలు 115 నుండి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి వెర్రికంకి, తుప్పు, అగ్గి తెగుళ్లను కొంతవరకు ఈ రకం తట్టుకుంటుంది. ఎస్ఐఏ 3085 రకం, దీనిని కూడా ఖరీఫ్ వేసవి కాలాల్లో పండించవచ్చు. 76 నుండి 80 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం బెట్టను తట్టుకుంటుంది, అగ్గి తెగులును, గింజబూజు తెగుళ్లను తట్టుకుంటుంది. గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. సూర్యనందిని ఎస్ఐఏ 3088 రకం, దీనిని కూడా ఖరీఫ్ వేసవిలో ఈ రకాన్ని పండించవచ్చు. 70 నుండి 75 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి 10 నుండి 12 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. అగ్గి తెగులు, వెర్రికంకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. వివిధ పంటల క్రమంలో పండించటానికి కూడా ఈ రకం అనుకూలంగా ఉంటుంది. ఎస్ఐఏ 3156 రకం, ఖరీఫ్ వేసవిలో వీటిని పండించవచ్చు. 85 నుండి 90 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి 11 నుండి 13 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అధిక దిగుబడినిచ్చే గింజ రకం ఇది. వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. ఎస్ఐఏ 3222, ఖరీఫ్ వేసవిలో వీటిని పండించవచ్చు. 60 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి 6 నుండి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇది స్వల్పకాలిక రకం, పంటల సరళిలో ఉపయోగపడుతుంది. గింజలు కాషాయం రంగులో ఉంటాయి. అగ్గి తెగుళ్లను, వెర్రికంకి తెగుళ్లను తట్టుకుంటుంది. ఎస్ఐఏ 3223, ఖరీఫ్ వేసవిలో వీటిని పండించవచ్చు. 90 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి 11 నుండి 13 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. వెర్రికంకిని ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే అధిక గింజ, చొప్ప దిగుబడిగా ఇస్తుంది. ఈ కొరన పంటను పండించటానికి మధ్యరకం నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. మురుగునీటి పారుదల సౌకర్యం గల నల్లరేగడి నేలలు కూడా అనుకూలంగా ఉంటాయి. విత్తే సమయానికి ముందుగానే నేలను 2-3 సార్లు మెత్తగా దుక్కి చేసి చదును చేసుకుని విత్తటానికి నేలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కొర్రను వర్షాధారపు పంటగా జూన్ జూలై మాసంలో విత్తుతారు. కానీ ఖరీఫ్ వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు కొర్ర ఒక ప్రత్యామ్నాయ పంటగా 2వ వారంలో కూడా విత్తుకుని మంచి దిగుబడులను పొందవచ్చు. వేసవి పంటగా అయితే జనవరి మాసంలో విత్తాలి. 1 ఎకరాకు వరుసల్లో నాటడానికి 2 కిలోల విత్తనం, వెదచల్లటానికైతే 4 నుండి 7 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనం చల్లిన తరువాత బల్లతో గాని, చెట్టు కొమ్మతో గాని నేలను చదును చేయాలి. అలా చేయకుంటే విత్తనానికి తగినంత తేమ లభించకపోవటం వల్ల మొలక శాతం తగ్గిపోతుంది. వరుసలకు మధ్య 22 సెంటీమీటర్లు, మొక్కలకు మధ్య 8 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా సుమారు 2 సెంటీమీటర్ల లోతులో విత్తనం గొర్రుతో విత్తుకోవాలి. లోతులో పడిన విత్తనం మొలకెత్తకుండా కుళ్ళిపోతుంది. అవసరం మేరకు విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసేసి లేని చోట నాటుకోవాలి. ఎకరాకు 237,000 మొక్కలు ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 3-4 వారాల తర్వాత నేలలో తగిన తేమ చూసి పైపాటుగా మరో 8 కిలోల నత్రజనిని వేసుకోవాలి. దీనికి అంతర పంటగా కంది లేదా సోయా చిక్కుడును 5:1లో వేసుకోవచ్చు. వేరుశెనగ అయితే 2:1లో వేసుకోవాలి. విత్తిన 2 వారాలలోపుగా ఒత్తు మొక్కలను మనం తీసేయాలి. విత్తిన 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఈ కొర్ర పంట వర్షాధారపు పంట అయినప్పటికీ బెట్ట సమయంలో అలాగే వేసవిలో సాగు చేసేటప్పుడు 2-3 తేలికపాటి తడులు ఇవ్వాలి. పంట పిలకలు వేసే దశలో అయితే
అంటే విత్తిన 30 నుండి 35 రోజుల

తరువాత గింజ గట్టిపడే దశలో అయితే 55 నుండి 65 రోజులలో నీటి తడి ఇచ్చినప్పుడు అధిక దిగుబడులను మనం సాధించవచ్చు. పంట కోతకు వచ్చినప్పుడు కంకులలోని గింజ కింది భాగమును గమనించినట్లయితే ఒక చిన్న చుక్క కనిపిస్తుంది. మొక్కల్లో అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్లు కనిపిస్తాయి. కంకులు కోసేసి వారం తర్వాత ఎండు మొక్కలను లేదా కట్టెను కోసి కుప్పగా వేసుకుని పశుగ్రాసంగా వాడుకోవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: ఎక్కడికి వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఇది బస్సులు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గెలుపుతున్నారు నియోజకవర్గం ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడే అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇష్యూ కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పార్టీ

ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్టంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొన్నారు.

0: జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదేవిధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది.
1: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్, రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల, వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు నలుగురించి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు

0: తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. భారత ఫ్రాన్స్ మైత్రి సంబంధాన్ ప్రశంసయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్ నగరే స్వామినారాయణ మందిరస్య ఉద్ఘాటనం అకరోత్. తేన రాష్ట్రపతి మాక్రో వర్యస్య యోగదానం సంస్మృత్య ప్రోక్తం యత్ ఏఐ ప్రౌద్యోగిక్యా అథ జలవాయు సంకట నివారణస్య దిశి ఉభౌ దేశౌ జాగతిక నేతృత్వం వహతః. మందిర నిర్మాణం సాంస్కృతిక సేతురూపేణ కార్యం కరిష్యతి ఇతి తేన ప్రతిపాదితం.
1: BAPS के माध्यम से जब अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं. और भारत का विचार कहता है समानम मनः सहचित्त मेषाम, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, ये फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी.
0: భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన భ్రామక వార్తానాం ఖండనం కృతం. యాసు ఇసరో సంస్థాయాః నిజీకరణస్య ఉత తస్యాః భూమికాయాః న్యూనీకరణస్య సంభావనా వ్యక్తా ఆసీత్. సామాజిక మాధ్యమేషు ప్రసారితే ఏకస్మిన్ సందేశే ఇసరో సంస్థయా స్పష్టీకృతం యత్ నతు అస్యాః నిజీకరణం కరిష్యతే నచ అస్యాః మహత్వం న్యూనం భవిష్యతి. సంస్థయా ఉక్తం యత్ అంతరిక్ష క్షేత్రే నిజీ క్షేత్రస్య సహభాగితాయాః ముఖ్య ఉద్దేశ్యం ఇసరో సంస్థాం భారతస్య భావి అంతరిక్ష కార్యక్రమస్య అగ్రిమ జనాః అనుసంధానేషు అధిక ప్రభావి రూపేణ ధ్యానం కేంద్రీకర్తుం సక్షమం కరణం అస్తి. యదా చ ఉద్యోగ క్షేత్రం పరిపక్వ ప్రౌద్యోగికీనాం క్షమతానాం చ విస్తారం కరిష్యతి. दिल्ली राज्यस्य मुख्यमन्त्रिणा रेखा गुप्ता इत्यनया नवदिल्ल्याः सत्यनिकेतन क्षेत्रे भवन पतनस्य घटनायाः मजिस्ट्रियल इति दण्डाधिकारी अनुसन्धानस्य आदेशः प्रदत्तः. तथा च भवनस्य स्वामिनः विरुद्धं FIR इति प्राथमिकी पञ्जीकर्तुं निर्देशोऽपि प्रदत्तः. मुख्यमंत्री कार्यालय अवदत् यत् घटना स्थलस्य समीक्षायाः घटनायाः प्रारंभिक मूल्यांकनस्य च अनन्तरं अयं निर्णयः स्वीकृतः. CMO कार्यालय अवदत् यत् ये गभीर घटनायाः कृते उत्तरदायिनः इति ज्ञायते ते पूर्णतया उत्तरदातारः भविष्यन्ति तथा च विध्याः कठोरतम उपबन्धैः व्यवहृताः भविष्यन्ति. अत्रांतरे गतरात्रौ अपरस्य मृत शरीरस्य प्राप्ते सति अस्यां घटनायां मृतकानां संख्या 6 यावत् वर्धिता अस्ति. स्थले अन्वेषणस्य उद्धारस्य च कार्यम् अनुवर्तत. यत् दलानि भग्नावशेषान् निष्कासयितुं कस्यापि निबद्धस्य जनस्य अन्वेषणार्थं च कार्यं कुर्वन्ति. NDRF अग्निशामक सेवा देहली आरक्षकाः अन्ये च विभागाः च భగ్నావశేషాన్ నిష్కాసయితుం స్థలే కార్యం కుర్వంతః సంతి. దిల్లీ విశ్వవిద్యాలయస్య శ్రీ వెంకటేశ్వర మహావిద్యాలయః దుఃఖద భవన పతనస్య కారణాత్ అద్య నిరుద్ధః భవిష్యతి. మహావిద్యాలయః అవదత్ యత్ అస్థాయి ఉపాయరూపేణ సత్యనికేతన క్షేత్రే నివసతాం ఛాత్రాణాం మధ్యే అనేకేసాం వేతన అతిథి నివాసస్థానానాం

ముందుగా ఈ ప్రసారంలో ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదికలతో పాటు ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లకోమా కారణాలు చికిత్స గురించి నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ మౌనికారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన ఆస్తుల విషయంలో మైనర్ల హక్కులు అన్న అంశం గురించి న్యాయవాది శ్రీ డిడి శ్యామసుందర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఎనిమిది గంటలకు హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 ప్రత్యేక చిత్రమంజరి వింటారు. 9:00 హలో అభిరుచి, ఫోన్ ద్వారా శ్రోతలు ప్రత్యక్షంగా కోరుకునే పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 మనోరంజని, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు వినవచ్చు. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు గానం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మనోరంజని వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళా. ఇక సాయంత్రం 5:00 సినీ గీతాలతో రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష ఫోన్ ఇన్ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:50

ఇక సాయంత్రం 5 గంటలకు సినీ గీతాలతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష ఫోనిన్ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:50 వికసిత్ భారత్ సమర్పణ ఆకాశవాణి వరంగల్ కేంద్రం. 8:00 చిత్రసీమ, 8:30 వార్తా ప్రసారాలు, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమలో అలనాటి సినీ గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్ట్రపతి

0: అని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं और भारत का विचार कहता है समानम मनः सहचित्तमेषां अर्थात हमारे मन समान हो हमारे हृदय साथ जुड़े इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है
0: విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ,

శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తరువాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లకోమా కారణాలు చికిత్స గురించి నేత్రవైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ మౌనికారెడ్డి గారితో పరిచయం కుందాం. శ్రీ అక్షయ చంద్ర చౌదరి 1850 సెప్టెంబర్ 7 బ్రిటిష్ ఇండియాలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో జన్మించారు. వీరు ఒక కవి మరియు పాత్రికేయుడు. బెంగాలీ పాఠకుల్లో దేశభక్తి స్ఫూర్తిని మేల్కొల్పడానికి తన సామర్థ్యాలను ఉపయోగించారు. శ్రీ మహేశ్వర నియోగ్ 1915 ఇదే రోజున ఈశాన్య భారతదేశంలోని అస్సాం ప్రాంతంలో జన్మించారు. వీరు ఒక ప్రఖ్యాత అస్సామీ కవి మరియు ఈశాన్య భారతదేశ సాంస్కృతిక చరిత్రపై విశేష పరిజ్ఞానం కలిగిన నిపుణుడు. శ్రీ రాజనారాయణ బసు 1824 ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్లో జన్మించారు. వీరు బెంగాల్ పునరుజ్జీవన ఉద్యమానికి చెందిన ఒక రచయిత మరియు మేధావి. సామాజిక సంస్కరణలను సమర్థిస్తూ బ్రహ్మ సమాజ పత్రిక అయిన తత్వబోధిని పత్రికలో వీరు రాసిన రచనలు భారతీయ జాతీయవాద పితామహుడు అనే బిరుదును ఆయనకు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చరిత్రలో చోటు చేసుకున్న మరికొందరు ప్రముఖుల వివరాలు. దక్షిణ భారత సినీ నటి, నిర్మాత, దర్శకురాలు మరియు సినీ రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి గారు 1925 ఇదే రోజున జన్మించారు. 13 ప్రాయంలోనే వరవిక్రయం అనే సినిమాలో నటించారు. తన భర్త అయిన రామకృష్ణారావుతో భరణి స్టూడియోస్ను స్థాపించి పలు చిత్రాలు ఆమె నిర్మించారు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో మంచి గుర్తింపు పొందాయి. కళారంగానికి ఆమె అందించిన సేవలకు గాను 1966 భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం, 2001 పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు భానుమతి. నాటక కళాకారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు శ్రీ భీమవరపు నరసింహారావు గారు ఇదే రోజున మరణించారు. ప్రముఖ తెలుగు రచయిత, ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా రామాయణ, మహాభారత ప్రవచనాలు చేసిన ఉషశ్రీ గారు 1990 ఇదే రోజున మరణించారు. వీరి అసలు పేరు పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. అంతర్జాతీయ భద్రత మరియు నేర నివారణలో ముఖ్య పాత్ర పోషించే పోలీస్ వ్యవస్థ యొక్క సహకారాన్ని గుర్తిస్తూ ఈరోజును అంతర్జాతీయ పోలీస్

0: వాళ్ళలో 10% ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, అండ్ ఎవరైనా సరే ఎక్కువ కాలం స్టీరాయిడ్ మందులు, అంటే ఇప్పుడు ఆస్తమాకి ఏదైనా స్ప్రేలు కానీ ఆయింట్మెంట్లు కానీ చుక్కల మందులు కానీ వాడే వాళ్ళకి, వీళ్ళకి కొంతమంది స్టీరాయిడ్స్ పడితే కంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన మన దేశము ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే దేశం కాబట్టి దుమ్ము ధూళి, దీనివల్ల మామూలుగా చిన్నపిల్లల్లో మనకి అలర్జీ ఉంటుంది, ఎక్కువ కన్ను నులుపుకోవడము అట్లా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర కానీ ఫార్మసిస్ట్ దగ్గర కానీ వెళ్తే ఈ స్టీరాయిడ్ మందులు మాక్సిడి కానీ సిప్లోడి కానీ ఇస్తారు. సో ఇచ్చినప్పుడు అవి ఇంతకాలమే వాడాలి, ఇలాగే వాడాలి అని ఒక ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, మళ్ళీ ప్రాబ్లం అది వచ్చినప్పుడు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే మందు ఇస్తారు కదా అనే
1: ఉద్దేశం,
0: వెళ్ళడం ఎందుకు అనేసి మళ్ళీ అదే మందు తీసుకుని వాడతారు. ఒకవేళ వాళ్ళకి ఆ స్టీరాయిడ్ వాడడం వల్ల కంట్లో ప్రెషర్ పెరిగే తత్వం ఉంటే, వాళ్ళలో కంట్లో ప్రెషర్ పెరిగి, ఇది మామూలుగా కంట్లో ప్రెషర్ 20 కన్నా తక్కువ ఉండాలి, ఇది 30-40కి పోయి 30-40-50 వరకు పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే తత్వం కూడా ఉంటే 2-3 నెలల్లోనే కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. అంటే తెలియక చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల, ఆ 2-3 నెలల వల్ల జీవితాంతం చూపు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే దేనికైనా స్టీరాయిడ్స్ వాడుతుంటే, చాలా మంది ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేసి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంటాయి, సో వాటికి రెస్పాన్స్ చాలా ఫాస్ట్ వస్తుంది, సో ఫాస్ట్ వస్తుంది బాగుంది కదా అని రిపీటెడ్ గా వాడతాం,
1: ఎక్కువ కాలం పాటు వాడడం కూడా జరుగుతుంది
0: జరుగుతుంది. సో వాటిల్లో స్టీరాయిడ్ ఉందా లేదా, ఒకవేళ స్టీరాయిడ్ ఉంటే మనకి కంట్లో ఏదైనా గ్లోకమా వచ్చే అవకాశం ఉంటుందా అనేది చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి.
1: ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ మందులో స్టెరాయిడ్ ఉందా లేదా అని మనము ఆ మందును గమనించి వాడచ్చు అంటారా, తెలియదు అంటారా?
0: గమనించి వాడచ్చు, కానీ చాలా మందుల్లో కరెక్ట్, అంటే అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు అయితే మనకి స్టీరాయిడ్ ఉందా లేదా అని తెలుస్తుంది, కానీ బయట ఇచ్చిన మిగతా మందులు, సో ఖచ్చితంగా స్టీరాయిడ్ ఉందా లేదా అన్నది మనము చెప్పలేము. అది తర్వాత ఇప్పుడు మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా గ్లకమా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటారు కదా, ఇప్పుడు చాలా మంది లాసిక్ సర్జరీస్ అన్ని చేయించుకుంటున్నారు, సో ఇట్లా మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు లాసిక్ ఒపీనియన్ కి వెళ్లే ముందు కానీ, ఒకవేళ లాసిక్ శస్త్రచికిత్స అయిన తర్వాత కానీ, కొంతమందికి ముందు ప్రెషర్ పెరగకపోయినా లాసిక్ శస్త్రచికిత్స తర్వాత స్టీరాయిడ్స్ వాడతారు. ఏదైనా సర్జరీ తర్వాత మనము కంట్లో కానీ ఎక్కడైనా బాడీలో పార్ట్లో ఏదైనా సర్జరీ అయినా వాపు తగ్గడానికి స్టీరాయిడ్స్ వాడతారు,
1: తొందరగా కోలుకోవడానికి.
0: అది వాడినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి ప్రెషర్ పెరిగి అప్పుడు గ్లకమ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఫ్రీక్వెంట్ గా కంట్లో ప్రెషర్ కానీ నరం కానీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలాగే చిన్నప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న గాయాలు తగిలింటాయి, మనం వాటిని మర్చిపోతాం. సో అలా గాయం తగిలినప్పుడు కూడా ఫ్యూచర్లో మనకి గ్లకమ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే ఏదన్నా గాయం తగిలినప్పుడు మనకు గుర్తుండదు, ఆ సమయంకి మనకి ఎరుపు కానీ ఏదన్నా వచ్చింటే అప్పటికి మందులు వాడతాము, మర్చిపోతాం. సో కానీ వీళ్ళు ఫ్రీక్వెంట్ గా, అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి.
1: ఇప్పుడు మిగతా సమస్యలతో బాధపడే వ్యక్తులు ఒక రకం, దీర్ఘకాలం పాటు బాధపడుతున్న సమస్యలు అంటే బీపీ, షుగర్ ఇలాంటి వ్యక్తులు కూడా ఈ గ్లకోమా వస్తే తీవ్రంగా ఉంటాయి ఇబ్బందులు అంటున్నారు కదా, మరి దాని గురించి వివరంగా చెప్తారా?
0: ఈ బీపీ, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి మామూలుగానే కంట్లో నరం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవి డైరెక్ట్ గా గ్లకోమా కాజ్ చేయకపోయినా కూడా, ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఒక తీవ్రమైన గ్లకోమాను మనం నియోవాస్కులర్ గ్లకోమా అంటాము. అంటే ఇది కంటి వైద్యశాఖలోనే ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఒకటిగా పరిగణిస్తాము మనం. సాధారణంగా కంటి సంబంధిత ఎమర్జెన్సీలు చాలా తక్కువగా ఉంటాయి, వాటిల్లో ఇది ఒకటి. ఈ రకమైన గ్లకోమాలో కంటి ప్రెషర్ చాలా ఎక్కువ పెరుగుతుంది. దీంట్లో మామూలుగానే మనకి షుగర్ ఉన్న వాళ్ళకి కంట్లో బ్లడ్ సప్లై తక్కువ అవడం వల్ల ఈ గ్లకోమా అనేది వస్తుంది. ఈ గ్లకోమాలో చాలా తక్కువ సమయంలోనే కంటి చూపు తగ్గిపోవడం లేదా పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవైపు ఈ గ్లకోమా వల్ల చూపు తగ్గడం ఒకటైతే, రెండోది ఈ గ్లకోమా, నియోవాస్కులర్ గ్లకోమా వచ్చింది అంటే కంట్లో షుగర్ వల్ల నరం దెబ్బతిన్న స్టేజ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. సో ఈ రెండు కలిపి కంటి చూపుని చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి కూడా గ్లకమలాగే, చాలా సందర్భాల్లో ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు ఉండదు, అందుకే చాలా మందికి కంటి నరంలో మార్పులు వచ్చినాయా లేదా అనేది కూడా తెలీదు. డయాబెటీస్ డిటెక్ట్ అయిన వెంటనే కంటి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. మనం డయాబెటీస్ ఉన్నప్పుడు మామూలుగా ఎఫ్బిఎస్, పీపీబీఎస్, హెచ్బిఏవన్సీ, రీనల్ ఫంక్షన్ టెస్ట్ లాంటి రెగ్యులర్ చెకప్లు చేయించుకుంటాం. అలాగే కంటి చెకప్ కూడా చాలా ముఖ్యమైనది.

0: ఇంత తీవ్రంగా వేధించే ఈ సమస్యను గుర్తించడానికి లక్షణాలు ఏవైనా మనం చెప్పుకోవచ్చు అంటారా?
1: ఇందులో చాలా సందర్భాల్లో గ్లకమాకు ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు ఏమీ కనిపించవు. అందుకే చాలా మందికి తమకు ఈ వ్యాధి ఉందని కూడా తెలియదు. నిజానికి రెగ్యులర్ చెకప్ కి, సాధారణ కంటి పరీక్షకి వచ్చినప్పుడు డాక్టర్ మీకు గ్లకమా ఉంది అని చెబితే చాలా మంది ఆశ్చర్యపోతారు. మాకు బాగానే కనిపిస్తుంది కదా, గ్లకమా అంటారేంటి అని అడుగుతారు. కానీ ఈ వ్యాధిలో మొట్టమొదటగా చూపు విస్తారం, అంటే సైడ్ విజన్, నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అంటే మన పక్కల వైపు కనిపించే చూపు క్రమంగా తగ్గిపోతుంది. ఇది చాలా గుర్తించలేము, ఎందుకంటే అది మనకి పక్కన చూపు, అది రోజులో మనకి చాలా అవసరం ఉండదు. అది ఆ చూపు నిదానంగా తగ్గుతూ మనకి ఎప్పుడైతే ఈ మధ్య చూపు దగ్గర వరకు వచ్చి ప్రభావం చూపుతుందో అప్పుడే మనకు చూపు తగ్గుతున్నట్టు తెలుస్తుంది. అంటే 80-90% చూపు పోయిన తర్వాత మనకి చూపు తగ్గుతుంది, ఏదో కంటిలో సమస్య ఉందని తెలుస్తుంది. అందుకే గ్లకోమాను చూపు దొంగ అని కూడా అంటారు. ఆ సమయానికి చికిత్స ప్రారంభించినా మనకు పోయిన చూపు మనం తిరిగి తీసుకురాలేము. మనం ఏది చేసినా ఉన్న చూపుని కాపాడడానికే చేయగలము. అందుకే గ్లకోమాను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.
0: సమస్య వచ్చిన తర్వాత బాధపడే బదులు ముందుగానే మనం గుర్తిస్తే పరిష్కారం ఈజీగా దొరుకుతుంది అంటారు.
1: దొరుకుతుంది. అందుకే మనము ప్రతి 40 సంవత్సరాల తర్వాత మనకి ఏదన్నా ఇప్పుడు బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా, బీపీ షుగర్ అనేసి మనం మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేసి ఇవి చేయించుకుంటాం. అది కాకుండా మనం 40 సంవత్సరాల తర్వాత దగ్గర చూపు తక్కువ అవుతుంది, మందగిస్తుంది అనేసి అద్దాల కోసం పోతాం. అప్పుడు జస్ట్ అద్దాలే కాకోకుండా కాంప్రహెన్సివ్ ఐ చెకప్, అంటే కంప్లీట్ ఐ చెకప్, మన కన్ను ఫ్రంట్ భాగం నుండి వెనకల భాగం వరకు మొత్తం చెక్ చేయించుకోవాలి. అప్పుడే మనకి గ్లకోమా ఉన్నా లేదంటే గ్లకోమా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, ప్రమాదాలు ఉన్నా బయటపడుతుంది. అలా మనము చెక్ చేయించుకుంటే ఒకవేళ గ్లకోమా ఉంటే మనం చాలా మొదటి దశల్లోనే, అంటే 5% డ్యామేజ్ అవ్వకముందు కూడా గుర్తించి మనం ఆ ఉన్న చూపుని మనం లైఫ్ లాంగ్ కాపాడవచ్చు.
0: ఇప్పుడు ఈ సమస్యకు గురించి తెలుసుకున్నప్పుడు చాలా పెద్ద సమస్యగా మనం భావిస్తున్నాం, మరి పరిష్కారం ఏంటి అన్నప్పుడు వైద్యులు ఏ విధంగా చేస్తారండి?
1: దీనికి పరిష్కారం చాలా సింపుల్ మొదట. ఎందుకు అంటే జస్ట్ చుక్కల మందు, ఇప్పుడు మనకి బీపీ షుగర్ కి మనం టాబ్లెట్స్ వేసుకుంటే లైఫ్ లాంగ్ నార్మల్ జీవితం ఎలా బతకగలము, ఒకవేళ షుగర్ బీపీ కంట్రోల్ ఉంటే. దీనికి కూడా అలానే మనం చుక్కల మందు వేసుకుని ప్రెషర్ కంట్రోల్లో ఉంటే లైఫ్ లాంగ్ మనకు ఇప్పుడు ఆ దశలో మనకి ఏదైతే చూపు ఉందో ఆ చూపుతో మనం కాపాడవచ్చు. ఒకవేళ చుక్కల మందుతో కంట్రోల్ అవ్వకపోయినా ఏదైనా చిన్న లేజర్లు లేదు, లేజర్లతో చుక్కల మందుతో కంట్రోల్ అవ్వకపోతేనే శస్త్రచికిత్స వరకు మనం తీసుకెళ్తాం.
0: అంటే ఒకసారి గుర్తించిన తర్వాత ఈ చుక్కల మందు గానీ వైద్యుల సలహా మేరకు జీవితాంతం వాడాల్సిన అవసరం,
1: జీవితాంతం క్రమం తప్పకుండా వాడాలి.
0: ఏదేమైనా వైద్యుల సలహా మేరకు నేత్రాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది అంటారు.
1: ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది.
0: ఈ గ్లకోమా గురించి అవగాహన పెంచడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు, వీటితో పాటు మేనరిక వివాహాల వల్ల ఇలాంటి సమస్యలు రావచ్చా, వీటి గురించి మీరేమంటారండి?
1: మేనరిక వివాహాల వల్ల కూడా రావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కంజనటల్ గ్లకోమా అని వస్తుంది, అంటే అప్పుడే పుట్టిన బిడ్డలకి వస్తుంది. అది మేనరికపు పెళ్లిళ్ల వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది,
0: రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉందంటారు.
1: ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మామూలుగా మనం ఇంతవరకు తెలుసుకున్నట్టు పెద్దవాళ్ళల్లో గ్లకోమా లక్షణాలు ఏమి ఉండవు, కానీ పుట్టిన బిడ్డలలో గ్లకోమాకి కొన్ని లక్షణాలు ఉంటాయి. కన్ను నల్లగుడ్డు భాగం నీలం రంగులో లేదా తెల్లగా కనిపించడము, కన్ను సాధారణ సైజు కంటే పెద్దగా కనిపించడము, కంట్లో నీరు కారడం లేదా కాంతి పడితే కన్ను తెరవలేకపోవడము. అంటే మామూలుగా మనము కన్ను పెద్దగా ఉంటే చాలా అందంగా ఉంది, మెల్లకన్ను అదృష్టము, ఇవన్నీ అనుకుంటాం. అవన్నీ అపోహలు మాత్రమే. ఇలాంటివి ఏవన్నా ఉంటే కంట్లో ఏదో ఇబ్బంది ఉంది అని గుర్తించి కంటి డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. పుట్టిన బిడ్డల్లో వచ్చే ఈ గ్లకోమాకు మందులతో పూర్తిగా తగ్గదు, దానికి శస్త్రచికిత్స చేయాలి. శస్త్రచికిత్స ఒకసారి చేస్తే జీవితాంతం వాళ్ళు నార్మల్ గడపడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర చాలా మంది అలా శస్త్రచికిత్స చేయించుకొని పెద్ద ఈ డాక్టర్లు అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా తృప్తి అనిపిస్తుంది.
0: తొందరగా ఈ సమస్యను గుర్తించగలిగితే బాల్యం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనం కొనసాగించవచ్చు.
1: కొనసాగించవచ్చు. మామూలుగా తల్లిదండ్రులు కొంతమంది భయపడతారు, ఇంత చిన్న బిడ్డకి ఆపరేషన్ ఎలా చేస్తారు,
0: పెద్ద అయిన తర్వాత
1: చేయించుకోవచ్చు. అలా తప్పు, ఎందుకంటే అది సరైన సమయంలో సరైన చికిత్స చేస్తేనే మనము చూపు కాపాడగలము. ఒకసారి నరం డ్యామేజ్ అయితే తర్వాత మనం ఏమి చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత పీడియాట్రిషియన్ కూడా హెడ్ టు టో చెకప్ చేస్తారు. ఆ సమయంలో కంట్లో ఏదైనా సమస్య ఉంటే కంటి డాక్టర్కి రెఫర్ చేస్తారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఏదైనా మార్పు గమనిస్తే ఆలస్యం

0: చేయకుండా వెంటనే కంటి వైద్యుణ్ణి సంప్రదించాలి.
1: గ్లకోమా అంటే ఏమిటి? గ్లకోమాను ఒకసారి గుర్తించిన తర్వాత పరిష్కారాన్ని ఏ విధంగా సూచిస్తారు? ఈ విషయాలను చాలా విపులంగా మా శ్రోతలకు తెలియజేశారండి డాక్టర్ సగిలి మౌనికారెడ్డి గారు. మీరు విలువైన సూచనలు అందించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. మీ ద్వారా ప్రజలకి గ్లకోమాల్లో అవగాహన కలిగి చెకప్ చేయించుకొని వాళ్ళు ఉన్న చూపుని కాపాడుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్స్.
2: ఆరోగ్య సౌభాగ్యంలో మీరింతవరకు గ్లకోమా కారణాలు, చికిత్స గురించి నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ మౌనికారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
3: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
2: కాంతి రేఖలు కార్యక్రమంలో చివరి అంశం న్యాయ సలహాలు. ఇందులో ఆస్తుల విషయంలో మైనర్ల హక్కులు అన్న అంశం గురించి న్యాయవాది శ్రీ డిడి శ్యామసుందర్ గారితో పరిచయం ఇప్పుడు వింటాం. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుబాన్.
4: ఉమ్మడి కుటుంబాలు మన దేశ సొత్తు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణమే మన దేశంలో ఎక్కువ భాగం ఉండేది. ఇప్పటికీ ఒకవేళ నగరీకరణలు పట్టణీకరణల్లో మనకి ఉమ్మడి కుటుంబాలు కనిపించకపోయినా గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు 90% ఉన్నాయని చెప్పడంలో సందేహమైతే ఏమీ లేదు. మరి ఇలాంటి ఉమ్మడి కుటుంబాల్లో ఆస్తి పంపకాలు కానీ డబ్బు దశకం ఇలాంటి పంపిణీలు జరిగేటప్పుడు ఎలాంటి విషయాలను చట్టం మనకు తెలియజేస్తుందన్న సంగతులు తెలుసుకోవడానికి ప్రముఖ న్యాయవాది డి శ్యామసుందర్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ గారు.
5: నమస్కారం
4: లాయర్ గారు. మరి అంటే ఉమ్మడి కుటుంబాల విషయము,
5: ఉమ్మడి కుటుంబాల్లో ప్రస్తావనకు వచ్చే విషయం అంటే తరతరాల ఆస్తి. ఈ తరతరాల ఆస్తిలో ఒక అపోహ ఏమంటే తండ్రి గారికి ఆయన కుటుంబానికి వచ్చిన ఆస్తిని ఇంకా మనం ఆయన సొంతం ఆస్తి అనే భావనలోనే చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటారంటే ఆయనే ఇంటికి పెద్ద కాబట్టి ఆయనతో మనం ఏమైనా కొన్నా లేదంటే ఆయన అమ్మినా ఆయనకు అమ్మేదానికి పూర్తి హక్కులు ఉన్నాయనే అపోహ చాలా మందికి ఉంది. కానీ ఆయన కుటుంబంలో ఆయనకు పుట్టిన పిల్లలు మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళు ఆడపిల్లలైనా కానీ మైనర్లుగా ఉన్నప్పుడు వారికి ఏమాత్రం హక్కు ఉంటుంది అనేది చాలా వరకు చాలా సందర్భాల్లో పాటించడం లేదు.
4: అసలు ఎవరు పాటించడమే లేదు,
5: ఎవరు పాటించడమే లేదే అనేవచ్చు.
4: తన సంతానానికి ఏమాత్రం సంబంధం లేకుండా
5: అన్యాక్రంతం చేస్తున్నారు, అమ్మేయడం చేస్తున్నారు. ఇప్పుడు ఒక తండ్రి కుటుంబం కోసం పిల్లల చదువు సంక్షేమం కోసం అమ్మితే చాలా వరకు అవి కోట్ల వరకు రావు. ఎప్పుడైతే తండ్రి చెడు వ్యసనాలకు బానిస అయి అమ్ముతాడో అలాంటప్పుడు తల్లికి పిల్లలకు ఆ ఆస్తిలో ఉన్న హక్కును కాపాడేందుకు వేరే గత్యంతరం లేకుండా కోర్టుకు వస్తున్నారు. కానీ కొనేవాళ్ళు వాళ్ళు మంచి ఉద్దేశంతో అన్నా కొనొచ్చు, ఆయన మోసం చేసన్నా కొనొచ్చు, కానీ వాళ్ళు కూడా కోర్టుకు రావాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఈ కొనేవారి ఆ ఆస్తిలో తండ్రికి మాత్రమే ఉందా, ఆ అమ్మే ఆస్తిలో మైనర్లకు కూడా ఏమన్నా హక్కు ఉందా, ఆ మైనర్లకు హక్కు ఉన్నప్పుడు వాళ్ళ హక్కును ఎలా కొనాలి అనే విషయం ఆలోచించకుండా కొని లేనిపోని ఇబ్బందులకు వస్తున్నారు. తండ్రి కూడా ఇది నా సొంతం ఆస్తి అనే భావనతోనే అమ్ముతున్నాడు, కానీ ఇది నాకెలాగైతే తరతరాల నుంచి వచ్చిందో అలాగే నా పిల్లలకు కూడా వస్తుందనే భావన ఉండదు. అలాంటి నిర్లక్ష్యంతోనే ఆస్తులన్నీ అన్యాక్రంతం అవుతున్నాయి. ఆ మైనర్ల హక్కు అనేది చాలా సందర్భాల్లో కాల రాస్తూనే ఉన్నారు. మైనర్గా ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు పోలేరు, తెలియదు, పోలేరు, కోర్టు కూడా ఒప్పుకోదు. వాళ్ళ సంరక్షకురాలుగా తల్లి ఉంటుంది.

0: ఉంటుంది. తల్లిని చాలా సందర్భాల్లో తండ్రి అనేవాడు కట్టడి చేస్తూనే
1: ఇబ్బంది పెడతాడు,
0: ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అలాంటి సందర్భాల్లో మైనర్లకు ఎటువంటి రక్షణ అనేది లేకుండా పోతుంది.
1: పోతుంది, నిజమేనండి.
0: ఎందుకు రక్షణ లేకుండా పోతుందంటే వాళ్ళ చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇలా ఆస్తులన్నీ అన్యాక్రంతం చేస్తే ఆ మైనర్ల సంరక్షణ అయితే ఏమి, వాళ్ళ చదువుల విషయంలో అయితేమి తల్లి చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటి సందర్భాల్లో తల్లి కోర్టుకు వస్తుంది. ఇలా తండ్రి వ్యసనాలకు బానిసయ్య అన్యాక్రంతం చేశాడు, తాతసరిలో వచ్చినాయి కాబట్టి నా పిల్లల హక్కును సంరక్షించండి, రక్షించండి అని కోర్టుకు వస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో కొన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కొన్నవాళ్ళు కొనేప్పుడు దీంట్లో ఏమన్నా మైనర్లకు హక్కు ఉందా?
1: కొనేవాళ్ళు అని కాదు, ఎవరు అమ్మకానికి ఎవరైనా వచ్చారు అని అంటే ఆ అమ్మే వ్యక్తిదేనా ఆస్తి, ఆ పత్రాల మీద ఆయనకి ఏమున్నదని అంతవరకే చూసుకుంటున్నారు.
0: కానీ
1: ఆ తర్వాత
0: ఆయనతో పాటు ఇంకా కుటుంబంలో ఎవరికైనా హక్కు ఉందా?
1: హక్కుందా?
0: మైనర్లు ఉన్నారా?
1: ఆటోమేటిక్గా
0: వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎలా
1: పరిశీలించడమే లేదు.
0: వాళ్ళు అసలు మైనర్లను చాలా సందర్భాల్లో అసలు పరిగణించడం లేదు. వీళ్ళకేముందిలే పిల్లలకు పెద్ద అడిగినప్పుడు కదా చూద్దాము అనే ఒక రకమైన భావనతో దాంతో చాలా సందర్భాల్లో. ఇంకోటి ఏమంటే మైనర్లకు తాతల నుంచి సంక్రమించిన ఆస్తిలో హక్కు ఒకటి, మైనర్ల పేరుతోనే ఆస్తులు కొంటారు. అలాంటి మైనర్ల పేరుతో ఆస్తి ఇప్పుడు పత్రంలో ఒక భూమి మీద హక్కు మైనర్లకు మాత్రమే కొని తాతగారు మా అమ్మమ్మ గారు ఎవరో కొని పెట్టింటే అలాంటి భూములను కూడా తల్లిదండ్రులు అన్యాక్రంతం చేస్తున్నారు,
1: అమ్మేస్తా ఉన్నారు.
0: కొనేవాడు వాళ్ళ తల్లే కదా అమ్మేది, వాళ్ళ తండ్రే కదా అమ్మేది అని కొంటున్నారు. కానీ ఆ మైనర్ పేరుతో కొన్న ఆస్తి ఎవరు అమ్మినా కూడా చెల్లదు. అది చాలా మందికి తెలియదు, కొనేస్తున్నారు. మైనర్ మేజర్ అయిన తర్వాత ఇది నా ఆస్తి నాకు అమ్మేదానికి హక్కే లేదు అని వేసేస్తే కొన్నవాడు ఇబ్బంది పడిపోతున్నాడు. ఆ మైనర్ పేరుతో ఉన్న ఆస్తి ఏ రకంగా అమ్మితే కొన్నవానికి ఆస్తి వస్తుంది అనే విషయం వీళ్లకు
1: తెలియదు.
0: ఏ రకంగా మనం కొంటే మనకు ఆస్తి కరెక్ట్ గా హక్కు సంక్రమిస్తుంది అనే సంగతి వాళ్ళకు తెలియకుండా
1: చాలా మంది.
0: అదే మైనర్ పేరుతో ఉన్న ఆస్తి కొనేప్పుడు కోర్టు సమ్మతి లేకుండా కొనకూడదు. ఒక ఆస్తి మైనర్ పేరుతో కొన్నారు, పత్రం మైనర్ పేరుతో ఉంది, తల్లి తండ్రో సంరక్షకురాలుగా ఉన్నారు, గార్డియన్ గా ఉన్నారు అంటే గార్డియన్ కు అమ్మే హక్కు ఎటువంటి పరిస్థితిలో లేదు, ఉండదు.
1: ఈ విషయాన్ని
0: ఆస్తిని అదే
1: చెప్పాలి.
0: ఆస్తిని సంరక్షించే బాధ్యత మాత్రమే, అన్యాక్రాంతం చేయడానికి ఎటువంటి హక్కు ఉండదు. ఆ మైనర్
1: పేరు మీద
0: మైనార్టీ తీరాలి, అప్పుడు అబ్బాయి గాని అమ్మాయి గాని సొంతంగా అమ్మితేనే ఆ హక్కు వస్తుంది.
1: ఇది అబ్బాయి అమ్మాయి మైనర్లు ఉంటే వాళ్ళ పేరు మీద తాత తండ్రుల ఆస్తులు రాసి పెట్టండి. ఇది ఈ విషయంలో మీరు ఇలా అంటారు. ఇలా కాకుండా తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తండ్రులు అమ్మడం కూడా
0: అది తప్పనే కాదు. అమ్మినప్పుడు కూడా కొన్నవాళ్ళ పూర్తి హక్కు రాదు. ఇప్పుడు మైనర్ ప్రాపర్టీ ఆస్తుల విషయంలో తల్లి తండ్రుల తరతరాలుగా వచ్చిన ఆస్తిలో ఒక రకంగా ఉంటుంది చట్టం. మైనర్ పేరుతోనే ఆ ఆస్తి ఉంది అంటే చట్టం ఇంకో రకంగా తరతరాలుగా వచ్చిన ఆస్తిని తండ్రి మైనర్ల తరఫున అమ్మొచ్చు. కానీ అది మైనర్ల కోసం, మైనర్ల సంరక్షణ కోసం అమ్ముతున్నాను అనేది రేపొద్దున ఎప్పుడైనా కోర్టులో వివాదం వచ్చినప్పుడు ఆయన రుజువు చేయకపోతే మైనర్ల భాగం ఆ పత్రము బాధించవు. ఇబ్బంది పెడతారు, అప్పుడు మైనర్ల హక్కు అనేది భాగం అనేది తీసేస్తుంది కోర్టు చాలా సందర్భాల్లో. ఈ మైనర్ పేరుతోనే ఉన్న ఆస్తి గార్డియన్ అమ్మేదానికే లేదు. కోర్టు నుంచి ఆ గార్డియన్ అనే వ్యక్తి ఒక పిటిషన్ వేసి అయ్యా ఇట్లా నేను మైనర్ కోసం నాకు డబ్బులు లేవు, మైనర్ చదువుల కోసం సంరక్షణ కోసం సంక్షేమం కోసం నేను అమ్మదలుచుకున్నాను, నాకు కోర్టు పర్మిషన్ ఇవ్వండి అని పిటిషన్ వేయాలి. అది నిజంగా మైనర్ కోసమే ఈ ఆస్తి అమ్ముతున్నారని కోర్టు కరెక్ట్ గా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే, కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అమ్మాలి. ఆ అమ్మిన డబ్బుని మళ్ళీ కోర్టులో డిపాజిట్ చేయాలి. దాంట్లో మళ్ళీ ఆ డబ్బు కావాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ డబ్బు డ్రా చేసి ఆ డబ్బుని ఏ రకంగా వినియోగిస్తున్నారు అనేది అకౌంట్స్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఇంత తతంగం ఉంది
1: చట్టం. ఇలా
0: చెప్తుంది ఆ కోర్టు ఈయన.

0: ఇచ్చిన అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయని తేలిన తర్వాతనే ఆ గార్డియన్కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కోర్టు ఎప్పుడైతే ఆ డబ్బును దుర్వినియోగం చేసినారో అంటే గార్డియన్ను జైలుకు పంపించే అధికారం కూడా కోర్టుకు ఉంది.
1: చట్టం చెప్తుంది,
0: చట్టం చెప్తుంది, అంత ఇదిగా ఉంది. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం,
1: కానీ చాలా మందికి అవేర్నెస్ లేదు, లాయర్ గారు
0: అవేర్నెస్ లేదు,
1: అవగాహన లేకుండా,
0: అవగాహన లేకుండా
1: లోపంతో
0: చేస్తున్నారు.
1: ఇది చిన్న చిన్న తప్పిదాల మాదిరిగా కనిపిస్తాయి, కానీ ఎవరైనా కోర్టులకు ఈడ్చినప్పుడు అసలు విషయాలు బయటకు.
0: చాలా మంది మైనర్ల పేరుతో ఉన్న ఆస్తుల్ని ఆయకాలు పెట్టడం కానీ వేరే వాళ్ళకి అమ్మడం కానీ చేస్తున్నారు. వాళ్ళు కొన్న వాళ్ళేమో మాకు కొనేసినాం కదా, తల్లే కదా అమ్మింది, తండ్రి కదా అమ్మింది అనుకుంటారు. కానీ వారికి ఎటువంటి హక్కులు రావు. ఈ విషయమే చాలా సందర్భాల్లో చూస్తుంటాం. తండ్రి తరతరాల ఆస్తి అమ్మితే కోర్టు ఒప్పుకుంటే ఆ మైనర్ హక్కు వస్తుంది, లేదా ఈయన తండ్రి దుర్వ్యసనాలకి అమ్మినాడు అంటే మైనర్ల భాగం పక్కకెళ్ళిపోతుంది.
1: బాగుంది లాయర్ గారు. ఇప్పుడు ఒక చిన్న సందేహం ఏంటంటే, తాత తండ్రుల నుంచి మన వాళ్ళకి ఆస్తి సంక్రమిస్తుంది, ఇది సహజం,
0: కరెక్ట్,
1: హిందూ చట్టం ప్రకారం. పిల్లలు మైనర్లు, చిన్నపిల్లలు, ఆ కుటుంబంలో తండ్రికో తల్లికో కొంచెం పెద్ద జబ్బు చేసింది అనుకోండి, వాళ్ళ రోగం నయం చేసుకోవడానికి కొంత సొమ్ము, ఎక్కువ సొమ్ము ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సపోజ్ ఒక 5 ఎకరాల పొలం ఉంది, అందులో ఒక 3 ఎకరాలు అమ్ముకొని 2 ఎకరాలు పిల్లలకు పెట్టుకోవడానికి ఇట్లా ఏమైనా అవకాశం
0: అంటే, దానికి కోర్టు
1: అంటే మైనర్ల హక్కును ఇక్కడ
0: కాలరాయకుండా అంటే ఆ మైనర్లకు ఎంత భాగం వస్తుందో అంత భాగం పక్కన పెట్టి, రేపు పొద్దున వాళ్ళు అనుభవించినా వాళ్ళు అమ్మిన వాళ్ళు అనుభవించాల్సినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ముఖ్యంగా ఆ భూమి సారవంతమైతే అందరికీ ఒకే రకంగా వచ్చిందా? భూమికి దారులు ఉంటాయి పోవడానికి రావడానికి, ఆ దారుల విషయంలో ఇబ్బంది లేకుండా అమ్మాలి. రేపు పొద్దున ఆయన రోడ్డు పక్కన ఉన్న భూము, లేదంటే రోడ్డు కానుకున్న భూమి నా భాగానికి వచ్చిందని, మైనర్లకు వచ్చిన భూమి వెనకలుందని నమ్మితే కోర్టు ఒప్పుకోదు. ఏదన్నా అమ్మినప్పుడు ఇంకొకరికి హాని కలగకూడదు, హక్కుకు భంగం కలగకూడదు. రేపు పొద్దున మైనర్లు అమ్మినప్పుడు, రేపు మైనర్లకు నీవు ఏ రకంగా అనుకూలంగా నువ్వు నీ అమ్మిన వాళ్ళకి అవసరాన్ని చూపించావు, అలాంటి అనుకూలము అన్ని ఆ మైనర్లకు ఉండాలి, లేదంటే మైనర్లు మేజర్ అయిన తర్వాత అమ్మిన వాళ్ళకు ఉండాలి. అలాంటి ఉన్నప్పుడు కోర్టు ఒప్పుకుంటుంది, నీవు అమ్మినది నీకోసం కరెక్టే, మైనర్లకు వదిలిన భూమి కూడా కరెక్టే, అది కూడా దానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు కోర్టు ఒప్పుకుంటుంది. అంతేగాని మనము ఇప్పుడు ఇళ్ల విషయంలో కానీ, కొన్ని రోడ్డుకున్న ఇండ్లు అమ్మేస్తారు, రోడ్డు వెనకల ఉన్న ఇండ్లు పిల్లలకో ఎవరికన్నా, అలాంటప్పుడు కోర్టు ఒప్పుకోదు. నీవైతే ఖరీదైన భూమి ఇల్లు కానీ భూమి కానీ నువ్వు అమ్మేసి ఎటువంటి విలువ లేకుండా దారి లేకుండా ఇబ్బందులకు గురి అవ్వాల్సిన ఆస్తిని మైనర్లకు అమ్మితే అలాంటిది కోర్టు ఒప్పుకోదు. అప్పుడు అన్ని మళ్ళీ అది క్యాన్సిల్ చేసి అందరికీ సమానంగా దారి గాని హక్కు గాని అనుభవం గాని అనుకూలం గాని
1: విలువ కాని
0: విలువ గాని
1: అన్ని ఈక్వల్ గా ఉండాలి.
0: ఉండాలి
1: ఉన్నప్పుడు
0: ఉన్నప్పుడు
1: నీ వాటాకు వచ్చేది నువ్వు అమ్ముకోవడానికి అవకాశం. అందుకే ఇలాంటప్పుడు అంటే పిల్లలకైతే ఏమీ తెలియదు,
0: అవును,
1: అతనికి అవసరం ఉంది అమ్మాలి అని అనుకున్నప్పుడు ఎవరినైనా అంటే ఒక న్యాయవాదిని సంప్రదిస్తే మంచిది అంటారా వాళ్ళు?
0: ఇలాంటి ఇబ్బందులన్నీ వాళ్ళు క్లారిఫై చేస్తారు.
1: అంతేలేండి, చట్టం ఏం చెప్తుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి,
0: రేపు పొద్దున వీళ్ళు అమ్మినప్పుడు కోర్టుకు రాకుండా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఇది చేర్చు.
1: అప్పుడు నీ షేర్ వచ్చే భూమిని నువ్వు,
0: రేపు పొద్దున ఎవరన్నా కోర్టు పోయినా కూడా ఆ రోజు వీళ్ళ అనుకూలం కూడా చూసి ఆయన అమ్మినాడు, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అమ్మినాడు అనే ఒక ఆర్గ్యుమెంట్ అనేది మనం తెలియజేయచ్చు.
1: ఎందుకంటే ఆ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు,
0: అవును,
1: తల్లికి కానీ తండ్రికి కానీ ఏదైనా పెద్ద జబ్బు చేసే, ఇప్పుడు జబ్బు పడిన వ్యక్తి చనిపోతే ఆ పిల్లలకు సంరక్షణ ఎవరు? ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి ఇలాంటి
0: సమయంలో
1: చెయ్యొచ్చు. దానికి కూడా ఒక న్యాయవాదిని సంప్రదించి పక్కాగా చేసుకుంటే ముందు భవిష్యత్తులో
0: ఎలాంటి ఇబ్బందులు.
1: ఇంకా మరి అంటే ఈ మైనర్లకు ఉండే హక్కులు ఇంకా ఏమున్నాయంటారు?
0: మైనర్లకు అంటే ఇప్పుడు ఈ చరాస్తుల్లో కూడా ఆ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ అలాంటివి కానీ ఏమన్నా ఇప్పుడు తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు కానీ, తండ్రులు చనిపోయినప్పుడు కానీ ఇన్సూరెన్స్లో అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా గార్డియన్ అనే వాళ్ళు కోర్టుకు పోయి ఇలాంటి తండ్రి ఆస్తులు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పి కోర్టుకు తెచ్చుకోవచ్చు. దాంట్లో నామినీ అనే వ్యక్తి ఉంటాడు పాలసీల్లో, ఎల్ఐసి పాలసీల్లో కానీ ఎక్కడైనా కానీ నామినీ అని పెట్టింటారు.

0: ఎల్ఐసి పాలసీని కాపాడేంత వరకు డబ్బు డ్రా చేసే హక్కు కూడా ఉంటుంది, కానీ
1: ఖర్చు
0: రేపు
1: చేసే
0: పొద్దున
1: అధికారం
0: ఖర్చు
1: ఉండదు.
0: చేసే అధికారం లేదు. ఖర్చు చేసినా కూడా రేపు పొద్దున ఆ పాలసీ డబ్బు ఎవరికి వర్తించాలో ఆయనకు తిరిగి చెప్పాలి, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆయన బాధ్యత మళ్ళీ కట్టడం.
1: లాయర్ గారు, అంటే ఇప్పుడు ఒక చిన్న సంఘటన మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు భార్యాభర్త ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలిద్దరు మైనర్లు.
0: అవును.
1: భర్త అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయినాడు,
0: అవును.
1: ఆయన పేరు మీద ఉండే ఇన్సూరెన్స్ కానీ మీరు అన్నట్టు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ నామిని కింద భార్య పేరే సాధారణంగా రాస్తారు,
0: అవును.
1: సాధారణంగా సర్వసాధారణంగా మనం ఎక్కడైనా గమనిస్తాం. సో అంటే ఆ పిల్లల తల్లి మొత్తం డ్రా
0: మొత్తం
1: చేసేసుకొని
0: డ్రా చేసేసుకొని
1: పిల్లలకి ఏమాత్రం ఇవ్వకుండా ఉంటే
0: ఇవ్వకుండా
1: తప్ప.
0: తప్పే, ఎందుకంటే పిల్లలు కూడా హక్కు ఉంటుంది. ఆమె ఎంతవరకు ఆమె భార్యగా ఆమె హక్కు వరకు ఉన్న డబ్బు మాత్రమే తీసుకోవచ్చు. పిల్లలకు తల్లి అని భార్య అని కాని మొత్తం డబ్బు దుర్వినియోగం చేస్తే మైనర్లు ఈ రకంగా రేపు పొద్దున అమ్మా ఆ తల్లి ఈ రకంగా చేసింది అంటే ఆ పిల్లలకు కోర్టు ప్రొటెక్ట్ చేస్తుంది. ఏమంటే అది ఆ తల్లి వీళ్ళ కోసం ఉపయోగించలేదు అనేది కోర్టు నమ్మాలి.
1: దానికి కావాల్సిన
0: సాక్ష్యాలు అవన్నీ
1: చూపించాలి.
0: చూపించాలి తల్లి కూడా, నేను ఈ రకంగా నేను ఈ పిల్లల కోసం కట్టాను, ఈ కాలేజ్ ఫీజులని, స్కూల్ ఫీజులని, హాస్టల్ ఫీజులు అని అన్ని కోర్టుకు చెప్తే కోర్టు చూసి అది కరెక్ట్ అంటే నమ్ముతుంది, లేకపోతే నమ్మదు. నామిని అంటే డబ్బు డ్రా చేసుకుని వాడుకోవచ్చు అనే అపోహ చాలా మంది
1: ఉందండి మన సమాజంలో. చాలా మంది
0: నామిని అంటే రేపు పొద్దున డబ్బు డ్రా చేసుకోవడానికి పాలసీదారుడు చనిపోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాత్రమే అది, వాడుకోవడానికి మటుకు కాదు.
1: సో అది వాడుకున్నారు అని
0: కస్టోడియన్ లాగా అంతే డబ్బు
1: అంతేలేండి. ఒకవేళ పిల్లలు ఉంటే ఆ మైనర్లు ఉంటే వాళ్ళకి రావాల్సిన వాట, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా ఆ అంటే ఆ డబ్బుకు సంబంధించిన నామినీకి
0: ఉంది,
1: చట్టం గట్టిగా చెప్తోంది.
0: డబ్బు డ్రా చేసినాడంటే ఆ పాలసీ ఎవరు బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పోవాలి,
1: వాళ్ళకి కూడా వాళ్ళకి రావాల్సిన వాట
0: 100% ఇవ్వాల్సింది. ఇంకా మైనర్ల విషయంలో ఏంటంటే ఈ ఆస్తుల విషయంలోనే ఎప్పుడు ఈ మైనర్లు ఇలా వాళ్ళ హక్కుకు భంగం కలిగి అన్యాకరణం చేసినప్పుడు ఎన్నేళ్ళు వాళ్ళకి తెలిసిపోతుంది, ఇట్లా మా తండ్రి గారు ఈ రకంగా అమ్మినాడు, మా హక్కు పోయింది అన్నప్పుడు తల్లి ద్వారా అన్నా కేసులు వేస్తారు. తల్లిని గార్డియన్ గా పెట్టి ఇట్లా తండ్రి వ్యసనాలకు అమ్మినాడు, లేదా పిల్లలు వాళ్ళ మెజారిటీ తీరిన తర్వాత 3 ఏళ్ల లోపల వేయాలి కేసు.
1: వాళ్ళు
0: మేజర్ తర్వాత 3 ఏళ్ల లోపల, 3 ఏళ్ల లోపల లేకుంటే ఆ అమ్మిన తేదీ నుంచి 12 ఏళ్ల లోపల, అమ్మిన తర్వాత అన్యాక్రాంతమైన 12 ఏళ్ల లోపల లోపల వేయాలి.
1: అంటే
0: చట్టం వెసులుబాటు ఇచ్చింది. అప్పుడు
1: ఇప్పుడు
0: చాలా మంది
1: చిన్న పిల్లలు అనుకోండి, 2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లలు
0: ఉంటారు, వాళ్ళు మైనారిటీ తీరేంత వరకు
1: ఉండదు,
0: అదే అంటున్నా
1: వాళ్ళు మేజర్లు అయ్యేంత వరకు
0: ఖచ్చితంగా
1: అయిన తర్వాత
0: 3 ఏళ్ల లోపల వేయాలి. 3 ఏళ్ల లోపల ఇట్లా మా హక్కు ఈ రకంగా అమ్మినాడు చెల్లదు అని, అదొక్క విసులుబాటు అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది 21 ఏళ్ళు లైఫ్ అయిన తర్వాత వస్తారు, ఇట్లా మా తండ్రి గారు అమ్మేసినారు ఏమైనా చెయ్యొచ్చా అని, అప్పటికే వాళ్ళకు కాలహరణం చెంది ఉంటుంది.
1: కాలహరణం చెంది 18 ప్లస్ 3 21 సంవత్సరాలు లోపల వేయాలి. వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది. అదేలేండి, అంటే రెండవది ఒకవేళ వాళ్ళు పెద్ద పిల్లలు అయి ఉంటే
0: పెద్దపిల్లలంటే
1: తీరకుండా పెద్దపిల్లలు అంటే 12, 13, 14 ఏళ్ల వయసు పిల్లలు ఉంటే అలాంటి పిల్లలు ఆస్తుల అమ్మకాలు జరిగింటే 12 ఏళ్ల లోపు ఆస్తి అమ్మిన తర్వాత
0: 12 ఏళ్ల లోపు లేదా వాళ్ళు మైనారిటీ తీరిన 3 ఏళ్ల లోపు.
1: ఇంతవరకు చట్టము ఒప్పుకుంటుంది,
0: ఖచ్చితంగా అప్పుడు పరిగణిస్తుంది కోర్టు నిజమా ఇది అమ్మిండి, ఇది ఎందుకు అమ్మినారు, పిల్లల కోసం అమ్మినారా లేదా, అవన్నీ ఆ సాక్ష్యాలన్నీ చూసి కోర్టు తీర్పిస్తుంది.
1: ఇంకా ఏ విషయాలు ఉన్నాయంటారు మైనర్ల విషయంలో, ఇంకా ఏదాంటి అంటే సాధారణంగా మీరు ఎలాంటి సమస్యలను చూస్తూ ఉంటారు?
0: సమస్యలు అంటే ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కేసుల్లో కూడా
1: అంటే విడాకులు తీసుకున్న
0: దంపతులే కాదు, మెయింటెనెన్స్ భార్యను వదిలిపెట్టిన భర్తలు, అప్పుడు భార్య పిల్లలు మైనర్స్ గా మెయింటెనెన్స్ కేసు వేస్తుంది. మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు కూడా చాలా వరకు మైనర్లకు కోర్టు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది.
1: ఎట్లా ఉంటుంది అంటే
0: మైనర్ల పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ రేపు పొద్దున ఖర్చులు ఎలా ఉంటాయి, ఆ ఆడ మగ పిల్లలైతే మైనారిటీ తీరేంత వరకు వాళ్ళకి డబ్బిస్తారు, ఆడపిల్లలకైతే పెళ్ళయ్యేంతవరకు ఇస్తారు ఎంత ఏజ్?

0: ఏదైనా కానీ తండ్రి తండ్రి బాధ్యత,
1: తండ్రి నుంచి
0: తండ్రి నుంచి మెయింటెనెన్స్ వస్తుంది,
1: ఖర్చు భరించాలి.
0: చాలా మందికి తెలియక ఈ అమ్మాయిలు అయితే 18 ఏళ్ళకి అయిపోతుంది అంటారు. అమ్మాయిలకైతే పెళ్ళయ్యేంత వరకు తండ్రి సంరక్షణ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది, పెళ్ళైన తర్వాతనే ఆయనకు ఉండదు. పిల్లలకు మటుకు, ఆ మగ పిల్లలకు మటుకు 18 ఏళ్ళ వరకు వాడు కట్టాలి. ఆ రకంగా కూడా మైనర్ల హక్కులు అనేది కోర్టు చాలా సందర్భాల్లో ప్రొటెక్ట్ చేస్తుంది.
1: చాలా చక్కగా తెలియజేశారండి లాయర్ గారు. మరి మైనర్ల విషయంలో ఎలాంటి చట్టం ఏ రకంగా చెబుతోంది, ఏ ఏ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏమిటన్నది మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. శ్యామ్ సుందర్ గారు, మీకు మా ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: న్యాయ సలహాలు కార్యక్రమంలో మీరింతవరకు ఆస్తుల విషయంలో మైనర్ల హక్కులు అన్న అంశం గురించి న్యాయవాది శ్రీ డిడి శ్యామసుందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుబాన్. కాంతిరేఖలు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో చివరిగా సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు కిలోల లెక్కన ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. బంగాళదుంపలు కిలో 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్, కీరకాయ, దోసకాయలు, దొండకాయలు కిలో 40 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం 160 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, టమోటా పండ్లు కేజీ 20 రూపాయలు, మిరపకాయలు 35 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, చిక్కుడుకాయలు, అలసందలు, అనపకాయలు కిలో 50 రూపాయలు, ఉల్లిగడ్డలు 55 రూపాయలు, బజ్జిమిరపకాయలు 70 రూపాయలు, సొరకాయ 1 40 రూపాయలు, అరటికాయ 10 రూపాయలు. కూరగాయల ధరలు విన్నారు. కాంతిరేఖలు కార్యక్రమంలో చివరగా ఒక పాట విందాం.

0: be seen as ecosystem expansion and capability multiplication rather than privatization. Union Home Minister Amit Shah to chair 20th meeting of the Western Zonal Council at Panaji in Goa today. OPEC plus countries decide to keep oil production target for October unchanged. And in football, India qualify for the AFC Under 20 Asian Cup after 20 years following 3-0 victory over Bangladesh. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ.
2: జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 2027 గోదావరి పుష్కరాలు సీఎం సమీక్ష, జిల్లాలో ఎల్నినో ప్రభావం, దిశా సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమగ్ర సమీక్ష తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రాంతానికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేటలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ను రైతులు ప్రోత్సహించుకోవాలని సూచించారు. డ్రిప్ స్ప్రింకర్ల సేద్యానికి సబ్సిడీపై అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. హస్తకళల పరిరక్షణకు ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్తో పాటు రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్లను పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం, ఘాట్ల అభివృద్ది, రహదారి కనెక్టివిటీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే హోంస్టేలు, టెంపుల్ టూరిజం, హెలిటూరిజం అభివృద్దితో పాటు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీ నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధికారులను కోరారు. రాజమహేంద్రవరంలో జరిగిన దిశా సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమీక్షించారు. పొగాకు రైతులకు కూడా పంట బీమా కల్పించే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ తెలిపారు. ఒడిశాలో వరి సాగు చేస్తున్న తెలుగు రైతుల ధాన్యం కొనుగోలుకు ఆ రాష్ట ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దీంతో ఒడిశాలో వ్యవసాయం చేస్తున్న సుమారు 50,000 మంది తెలుగు రైతులకు ఊరట లభించనుంది. రైతుల సమస్యపై ఎంపీ ఒడిశా ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు. ఆలయాల పూల వ్యర్థాలతో సుగంధ ఉత్పత్తులు తయారు చేసి మహిళలకు ఉపాధి కల్పించేందుకు టెంపుల్ ఎసెన్షియల్స్ రాజమహేంద్రవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కడియంలో 35 మంది మహిళలకు అగర్బత్తీలు, అత్తర్లు, పర్ఫ్యూమ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రైల్వే జంక్షన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను అధికారికంగా పునరుద్దరించారు. నిడదవోలు ప్రజల చిరకాల కోరిక ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్ పునరుద్దరణతో నెరవేరిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్తో ముంబై

0: ఇంటింటికి రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు చలనచిత్ర రంగంలో మేటి నటి, విలక్షణ గాయని, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆదర్శ మహిళ శ్రీమతి భానుమతి గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆమెను స్మరిస్తూ ఆ గంభీరమూర్తి గాన సౌరభాలను ఆస్వాదిద్దాం నేటి చిత్రమంజరి కార్యక్రమంలో. భానుమతి గారు 1925 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే తండ్రి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం లేకపోయినా గాయనిగా అవకాశం లభిస్తోందనే ఆశతో 1939లో వచ్చిన వరవిక్రయం అనే చిత్రంలో మొదటిసారి గాయనిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు భానుమతి. 1945లో రిలీజ్ అయిన స్వర్గసీమ చిత్రం ఆమెకు గొప్ప గుర్తింపునిచ్చింది. ఆ చిత్రంలోనే గంధర్వ గాయకుడిగా ఘంటసాల గారు తొలిసారి భానుమతి గారి ప్రక్కన పాట పాడి సినీ రంగ ప్రవేశం చేశారు. గొప్ప గాయనిగా గుర్తింపు తెచ్చిన భానుమతి గారి పాటను ఇప్పుడు స్వర్గసీమ చిత్రం నుండి విందామా?

అమాయకమైన ఆడపిల్లగా, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కలిగిన అచ్చతెలుగు అమ్మాయిగా, ప్రతినాయికగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి మెప్పించారు భానుమతి. రంగూన్ రాధ అనే సినిమాలో ఆమె నటనకు ముగ్ధులైన అప్పటి తమిళనాడు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అన్నాదొరై గారు గ్రామర్ ఆఫ్ యాక్టర్, నటనకు వ్యాకరణగా ఆమెను అభివర్ణించారు. భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆమెకు వీరాభిమాని. అంటే అది ఆమె నటనా వైభవం. అందుకే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి లేడీ సూపర్ స్టార్గా నిలిచారు.

0: జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైన అంతస్తులు చిత్రం నుండి భానుమతి పాడిన పాట విన్నారు.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: తెలుగు సినీ రంగంలో మొదటి మహిళా దర్శకురాలు మన భానుమతి గారు. 1953లో ఆమె నటించి నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా చండీరాణి. ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం,

చెండీ రాణి చిత్రం నుండి పాట విన్నారు. 1954లో చక్రపాణి అనే చిత్రానికి తొలిసారి సంగీత దర్శకత్వం వహించి తొలి మహిళా సంగీత దర్శకురాలిగా కూడా భానుమతి రికార్డు సృష్టించారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 100 చిత్రాల్లో నటించి మెప్పించారామె. ఆమె నటించిన చివరి చిత్రం 1998లో విడుదలైన పెళ్లి కానుక. భారతదేశంలో సొంత ఫిలిం స్టూడియోను స్థాపించిన మొట్టమొదటి మరియు ఏకైక మహిళ భానుమతి గారు. అదే భరణి స్టూడియో. భరణి పిక్చర్స్ బ్యానర్పై ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు భానుమతి మరియు ఆమె భర్త రామకృష్ణ గారు.

గృహలక్ష్మి చిత్రం నుండి ఘంటసాల భానుమతి పాడిన పాట విన్నారు. 8 విభాగాల్లో అసమాన ప్రతిభ గనపరిచిన భానుమతి రామకృష్ణ గారిని అష్టావధాని పిలుస్తారు. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, కథారచయిత్రిగా, సినీ దర్శకురాలిగా, ఎడిటర్గా ఆమె తన ప్రతిభా పాటవాన్ని నిరూపించారు. రచయిత్రిగా ఆమె ప్రస్థానం మరో అద్భుతం. అత్తగారి కథలు హాస్యకథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, నాలో నేను అనే తన ఆత్మకథకుగాను జాతీయ స్థాయి పురస్కారం ఆమెకు లభించాయి. దక్షిణ భారత సినీ రంగంలో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి మహిళ భానుమతి గారు. 2001 పద్మభూషణ్ పురస్కారంతో మరోసారి భారత ప్రభుత్వం ఆమెను గౌరవించింది.

బాటసారి చిత్రగీతమది. ఆంధ్ర యూనివర్సిటీ వారి కళాప్రపూర్ణ బిరుదు, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేటు, తమిళనాడు ప్రభుత్వం వారిచే కళైమామణి బిరుదు, ఆంధ్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారము, 2013లో జరిగిన వందేళ్ల భారతీయ సినిమా వేడుకల్లో 50 మంది ప్రముఖుల్లో ఒకరిగా తపాలా శాఖ వారు విడుదల చేసిన స్మారక స్టాంపు, ఇలా ఆమె ప్రతిభకు కొలమానంగా చెప్పడానికి ఇవి కేవలం కొన్ని మాత్రమే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహారాణిగా వెలిగిన డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు 2005 డిసెంబర్ 20న స్వర్గస్థులైనారు.

తెలుగు చలనచిత్ర రంగంలో మేటి నటి, విలక్షణ గాయని, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతి గారి జయంతి సందర్భంగా ఆమె పాడిన పాటలను విన్నారు నేటి చిత్రమంజరి కార్యక్రమంలో. ఆకాశవాణి కడప కేంద్రం.

హలో అభిరుచి. ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా శ్రోతలు కోరుకునే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటలు కోరాలనుకుంటే శ్రోతలు డయల్ చేయవలసిన మా నెంబర్లు 0852 ఇది కడప ఎస్టీడీ కోడ్, 244119 మరో నెంబర్ 244197.

0: హలో అభిరుచి అండి, నమస్తే.
1: హలో, నమస్తే సార్.
0: చెప్పండి, మీ పేరు?
1: నస్సం సుబ్బరాయుడు సార్. నేను
0: చెప్పండి సుబ్బరాయుడు గారు, ఏ చిత్రం నుండి ఏ పాట?
1: బడిపంతల్లోని ఓ చూసి పిల్లగాడ అనే పాట వేయండి సార్.
0: ఇటీవలే చేసినట్టున్నారు?
1: చేయలేదు సార్, 3 నెలలకు పైగా అయింది. నేను మామూలుగా వేరే వేరే కార్యక్రమాలలో పాల్గొంటుంటాం.
0: ఓకే,
1: అది డైలీ ఏమో వేరే వేరే కార్యక్రమాల వల్ల వస్తారు సార్, ఖచ్చితంగా వచ్చాం.
0: అందులో ఏ పాట అన్నారు?
1: పడిపంతుల్లో ఓ చూసి పిల్లగాడని రాజబాబు సార్.
0: సరే అండి, మీకోసం వినిపిస్తా పాట. నమస్తే.

0: హలో,
1: హలో సార్.
0: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం. మీ పేరు?
1: సార్, నా పేరు రుక్మిణి సార్.
0: చెప్పండి రుక్మిణి గారు, ఎక్కడి నుంచి? ఏ ఊరండి?
1: అమ్మా భవాని అనే పాట
0: సార్. ఏ ఊరు అన్నారు?
1: మా ఊరు అంటే సార్ దగ్గర మీరాపురం సార్.
0: ఓకే, ఏ చిత్రం నుండి పాట?
1: శివరామ సాగరంలో అమ్మ భవాని. శివరామరాజు
0: ఏం చేస్తుంటారండి?
1: హౌస్ వైఫ్.
0: అన్ని కార్యక్రమాలు వింటారైతే?
1: అన్నీ వింటుంటాం సార్.
0: బాగా నచ్చే కార్యక్రమం ఏంటి? సరే అండి, పాట విందామా మరి.
1: ఓకే సార్.
0: నమస్తే.

హలో, నమస్తే అండి. ముద్దనూరు నుండి ప్రొద్దుటూరు చెప్పండి సుబ్బయ్య గారు. చిత్రం రాణి రత్నప్రభ. ఏ పాట అండి అందులో? సరే అండి, విందాం ఆ పాట. చెప్పండి. సరే అండి, మీ అందరి కోసం ఈ పాట.

0: హలో హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం.
1: మద్దిలేటి స్వామి నంద్యాల నుంచి సార్ మాట్లాడే పాఠం.
0: చెప్పండి, ఏ చిత్రం నుండి పాట వినాలనుకుంటున్నారు?
1: అంతా మన మంచికి సినిమా నుంచి నేనే రాసను అనే సాంగ్ ప్రసారం చేయండి సార్.
0: అంతా మన మంచికే. కృష్ణ గారిదే
1: లేదు సార్, అందులో భానుమతి గారు నటించారు. హీరో అయితే తెలియదు, హీరోయిన్ మాత్రం భానుమతి గారు.
0: ఓకేనండి. నేనే రాధనోయి.
1: అవును సార్, నేనే రాధను.
0: ఓకే అండి. మద్దిలెట్టి గారు ఏం చేస్తుంటారు?
1: నేను డాక్యుమెంట్ రైటర్ సార్, పాండ్యం సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో.
0: ఓకే అండి. కార్యక్రమాలన్నీ వింటుంటారా?
1: కొంచెం తీరిక ఉన్నప్పుడల్లా వింటుంటాము. చాలా పాత శ్రోతనే సార్ నేను కూడా.
0: ఓకే అండి, ఓకే అండి. వినండి, అన్ని కార్యక్రమాలు ఎంజాయ్ చేయండి. మరి పాట సిద్ధంగా ఉంది, విందాం.
1: కోరిన శ్రోతలు సార్
0: చెప్పండి.
1: సురేష్ శశిధరు, సుమలత, దివ్యశ్రీ, నిక్షిత్ సార్.
0: ఓకే అండి, మరి విందాం.
1: థ్యాంక్ యూ సార్ సో మచ్.
0: ధన్యవాదాలు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: హలో
1: హలో,
0: అభిరుచి అండి, నమస్తే.
1: నమస్తే సార్.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
1: నా పేరు నాగరాజ్ సార్.
0: ఏ ఊరండి?
1: కడప సార్.
0: చెప్పండి నాగరాజ్ గారు, ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: పోకర్ నుంచి సార్.
0: అందులో ఏ పాట అండి?
1: అదే ఇప్పటికీ కన్నావే సార్.
0: సరే అండి, విందామా మరి పాట.
1: సరే సార్.
0: ఓకే.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
1: ఈ ప్రసారంలో ఉదయం 10 గంటలకు పోషకాహార వారోత్సవాలపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. హలో బిరిచిలో తరువాత శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
2: కడప జిల్లా పెనిమర్రి మండలం నంది మండలం సార్.
1: పేరండి?
2: మహబూబీరా సార్.
1: మహబూబీరా గారు, చెప్పండి, ఏ పాట కావాలి?
2: రౌడీ అల్లుడు సార్, చిల్లుక క్షేమమా అనే పాట సార్.
1: సరే అండి, విందాం పాట.
2: నమస్తే సార్.
1: శ్రోతల పేర్లు చెప్తారా?
2: ఏం లేదులే సార్, ఒకరి సార్. నమస్తే సార్.
1: నమస్తే అండి, విందాం పాట.
2: ఓకే సార్.

0: హలో,
1: సార్,
0: గుడ్ మార్నింగ్ అండి. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా పేరు నాగరాజు సార్, దేవరగడప నుంచి.
0: నాగరాజు గారు చెప్పండి, ఏ చిత్రం నుండి పాట వినాలనుకుంటున్నారు?
1: చిన్నరాయుడు సినిమా నుంచి
0: ఓకే.
1: నిండు నిండు ఆకాశం అంతా సార్.
0: ఏం చేస్తుంటారండి మీరు?
1: ఐరన్ చెప్
0: ఐరన్ చేస్తుంటారా? రెగ్యులర్గా చేస్తుంటారు కదా మీరు?
1: అవును సార్, చేస్తుంటాం సార్.
0: ఓకే
1: టూ
0: ఓకే
1: మంత్స్ అయింది సార్ చేయక.
0: ఓకే అండి, గడువు పాటిస్తే మంచిదే మరి.
1: లేదు సార్, 2 మంత్స్ అయింది సార్, నేను వేరే వర్క్లో ఉన్నాను.
0: ఓకే అండి, కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: ఉదయం టైం దొరకదు సార్, నాకు 9 నుంచి టైం ఫ్రీ ఉంటుంది సార్.
0: ఓకే ఓకే, పాటలు మాత్రం వింటూ ఉంటారా అయితే?
1: పాటలు వింటున్నాను.
0: ఓకే అండి, మరి
1: అభివృద్ధి ప్రోగ్రామ్ చాలా ఇష్టం సార్ మా వాళ్ళకు, మా ఇంట్లో వాళ్ళకు కూడా.
0: అవునా అండి? కాల్ అయితే రెగ్యులర్ చేస్తుంటారా మరి?
1: చేస్తుంటాను సార్.
0: ఓకే ఓకే అండి, మరి పాట సిద్ధంగా ఉంది, విందామా?
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పొద్దుటూరు కొండయ్య సార్.
0: కొండయ్య గారు, చెప్పండి ఏ పాట?
1: రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ నుంచి సార్.
0: సరే అండి, మీకు నచ్చిన పాట చెప్పండి.
1: సీతా మహాలక్ష్మి సార్. దాంట్లోంచి సీతాలు సింగారం, మహాలక్ష్మి బంగారం. బంగారు కొండయ్య అంటే భగవంతుడితో సమానం పాట.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను శ్రీరామ్ ఫైనాన్స్ లో సెక్యూరిటీ సార్.
0: కార్యక్రమాలు అన్నీ వింటుంటారా?
1: అన్ని వింటుంటాం సార్. మీ వాయిస్ చాలా బాగుంటుంది సార్.
0: థ్యాంక్ యూ అండి. పాట విందామా మరి?
1: విన్నాం సార్. మా భార్య మాట్లాడు సార్.
0: ఇవ్వండి.
2: హలో, నమస్తే.
0: నమస్తే అండి, బాగున్నాను. మీ పేరు?
2: మా పేరు లక్ష్మీ సార్. పొద్దుటూరు లక్ష్మీదేవి.
0: పొద్దుటూరు లక్ష్మీదేవి గారు, సీతామహాలక్ష్మి.
2: పేర్లు ఉన్నాయి సార్.
0: అవును, బంగారు కొండయ్య, సీతామహాలక్ష్మి.
2: అవును సార్.
0: సరే అండి,
2: మాకు చాలా ఇష్టం సార్.
0: చాలా ఇష్టం. సరే అండి, మీ ఇష్టం కోసం ఈ పాట విందామా మరి? పాట బాగుంటుంది.
2: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శ్రీవెంగళ నుండి మహబూబ్ జాన్ సార్.
0: చెప్పండి మహబూబ్ జాన్ గారు.
1: నా హృదయంలో నిద్రించే తెలియ సినిమాలో
0: ఓకే,
1: నిన్నే ప్రేమిస్తా ఆ సాంగ్ సార్.
0: అందులో నుండి నిన్నే ప్రేమిస్తానా? ఓకే అండి. ఏం చేస్తుంటారు మహబూబ్ జాన్ గారు?
1: హౌస్ వైఫ్ సార్.
0: హౌస్ వైఫా? కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: అభిరుచి చాలా ఇష్టంగా వింటాను సార్.
0: అవునా అండి, అందరూ అభిరుచి వింటున్నారు బాగా.
1: సాంగ్స్ బాగా వింటాను.
0: అవునా అండి, ఓకే అండి. కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి, బాగుంటాయి.
1: ఓకే సార్.
0: ఓకే అండి, పాట సిద్ధంగా
1: థ్యాంక్ యూ
0: ఉంది,
1: సార్.
0: మరి విందాం. ధన్యవాదాలు.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఖాజా సార్, కడప నుంచి.
0: ఖాజా గారు,
1: ఖాజా యాసిన్ పాన్బిడ.
0: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుండి పాట కావాలి?
1: మజ్ను సినిమా నుంచి. పాట
0: సరే అండి, పాట బాగుంటుంది. ఇంకా శ్రోతల పేర్లు ఏమైనా చెప్తారా?
1: ఏం లేదు సార్.
0: సరే అండి, విందామా పాట?
1: విన్నాం.
0: మీరే చివరి శ్రోత ఈరోజు.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే.

మీరింతవరకు హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరిన సినీ గీతల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వింటారు ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం పోషకాహార వారోత్సవాలపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎం మణి. పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించి ప్రజల్లో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 1982లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషణ వారోత్సవాలు జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ

0: అతీయ పోషణ వారోత్సవాలను ఒక ముఖ్యమైన వార్షిక కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోషణ పోషకాల గురించి అవగాహన కల్పించడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ డైటీషియన్ శ్రీమతి ఏ నిరూష. నిరూష గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: డైట్ అనే దానికి అర్థం మారిపోయింది. ఇంతకుముందు ఇన్ని రకాల జబ్బులు ఉండేవి కాదండి, ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల జబ్బులు రోగాలు వస్తున్నాయి. సో వీటికి డైట్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ డైట్?
1: యాక్చువల్లీ ఇది వరకటికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే మీరే అంటున్నారు రోజులు చాలా మారిపోయాయండి చెప్పాలంటే. సో ఇది వరకు ఎలా ఉండేదంటే ఫార్మింగ్ మీదే ఎక్కువ అందరూ డిపెండ్ అయ్యేవారు. ఇన్ని ఫీల్డ్స్ ఎవరికి లేవు, ఇంత ఇంజనీరింగ్ లేదు, ఎంబీబీఎస్ అంత లేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువైపోయాయి. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ రష్, అంతా కూడా రష్ లో ఉన్నారు. చాలా బిజీగా సాగుతుంది మన లైఫ్ అనేది, అంతే స్ట్రెస్ తో కూడా ఉంది. ఇది వరకు కంపేర్ చేస్తే ఫార్మింగ్ లోనే ఉండేవారు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అక్కడే పని చేసుకొని, ఒక వెరైటీస్ కూడా ఏమీ ఉండేవి కాదు, తిండి వెరైటీస్ ఏం లేవు. మీ అందరికీ తెలిసిందే అప్పుడు తినేది ఏంటి, చల్దన్నం, అందులో కొంచెం ఆవకాయ పెరుగు అన్నం వేసుకొని అందులో కొంచెం ఆనియన్ వేసుకొని అదే వాళ్ళ ఫుడ్. ఇలా పిజ్జాలు లేవు, బర్గర్స్ లేవు, బ్రేక్ టైంలో వాళ్ళకి స్నాక్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మార్నింగ్ వెళ్లారంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎండైనా వానైనా వాళ్ళు చేసి ఆ పంట పండిస్తూ ఎంతో ఇది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకి ప్రతిదీ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది. చాలా వరకు 70% వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది, 30% బయట చేసినా కూడా మీకు అంత హార్డ్ వర్క్ ఎక్కడుంటుంది. సో ఈ బిజీ షెడ్యూల్లో ఏమవుతుందంటే చాలా మంది ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, అందులోకి మొబైల్స్ ఒకటి వచ్చేసాయి. సో మనం ఎప్పుడు ఏం తింటున్నావో కూడా మనకు తెలీదు, ఆ ఫోన్ చూసుకుంటూ టక టక టకమని తినేస్తూ ఉంటాం. యాక్చువల్ గా అయితే 60-70% డైజెషన్ నోట్లోనే అయిపోవాలి, మన సలైవతోనే. అప్పుడు మనకి డైజెషన్ అనేది అవుతుంది, అరుగుదల కూడా మనకి చాలా బాగుంటుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇండైజెషన్ కానీ ఏమీ లేకుండా ఉండేది. రష్ లో ఏం చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్ కి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో చేసినా కూడా ఏదో ఉంటే మిగిలితే తినేసామా, లేకపోతే మధ్యాహ్నం ఏదో క్యారేజ్ బాక్స్ పిల్లలకి పెడుతూ మనం కూడా పట్టుకెళ్ళిపోయామా అని కాన్సన్ట్రేషన్ తప్ప క్వాలిటేటివ్ ఫుడ్ మనం ఏమన్నా తింటున్నామా అని ఎప్పుడూ ఆలోచించట్లేదు. క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఎంత న్యూట్రిషన్ ఫుడ్ మనం తింటున్నాము. అందులో కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ఉండకూడదు అని చాలా వరకు డైట్స్ లో చాలా ఫ్యాన్సీగా వస్తున్నాయి, హై ప్రోటీన్ డైట్స్ ఉండాలి అనేసి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, అసలు ఏమవుతుంది, డైట్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది డైట్ లో ఉండాలండి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే అందులో కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మనకి రోజంతటికి మనకి సరిపడా న్యూట్రియంట్స్ ఉండాలి, అంటే విటమిన్స్ కానీ కాల్షియం కానీ సో ప్రోటీన్ కానీ ప్రతిదీ కూడా మనకి ఆ న్యూట్రియంట్ బేస్డ్ కర్రీస్ మనం తీసుకుంటున్నామా లేదా. మీరు అడగచ్చు ఇది వరకు పెరుగన్నమే కదా తినేవారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, మనం ఏమో ఇన్ని వెరైటీస్ తింటున్నాం, మనం ఎందుకు ఇలాగ అవుతున్నాము అనేసి. సో వాళ్ళు తినేది కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్లే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోగలుగుతున్నారు. మనం కార్బోహైడ్రేట్స్ తీసేసాం, దానివల్ల మీరు ఏం తీసుకుంటున్నారు, ఈజీగా అయిపోయే ఒక రోటీలో ఏదో కర్రీ ఫ్యాన్సీగా లేకపోతే ఏదో బ్రెడ్ శాండ్విచ్ పెట్టుకొని మధ్యాహ్నం ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం ఆకలి ఎక్కువ వేసేస్తుంది, సో ఓవర్ ఈటింగ్ ఎక్కువ తినేస్తారు, దానివల్ల ఏమవుతుంది ఒబేసిటీ వస్తుంది. సో ఇలా జరుగుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ ఎవరైనా సరే తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మంది చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను నేను తగ్గిపోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట అండి, వెయిట్ తగ్గిపోవాలి అంటే ఫుడ్ మానద్దు. ఫుడ్ మానేస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి, అది మీకు తెలియకుండానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకా వెయిట్ పెరిగిపోతారు. సో పొట్ట అనేది పెరుగుతుంది, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఆడవాళ్ళకైతే పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ, అలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేది లేకుండా ఉంటే మీకు రోజంతటికి నీరసం వచ్చేస్తుంది. సో వేరే న్యూట్రియంట్స్ ఉన్నా కూడా వాటి పని అది చేసుకుంటుంది, కానీ మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎంతో డౌన్ అయిపోతూ ఉంటాయి. వాటిని కోపప్ చేయాలి అంటే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అది ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైట్ అనేది ఉంటుంది, దాన్నే కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు.

0: ఒక వెయిట్ లాస్ కానీ లేకపోతే ఇంకేదో కాంప్లికేషన్ ఉంది, డయాబెటీస్ కానీ లేదా థైరాయిడ్ ఉంది లేదా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్కి ఆ ఒక్క ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఆ పర్సన్ వెయిట్ బట్టి హైట్ బట్టి వాళ్లకున్న కాంప్లికేషన్స్ వాళ్లకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి సో వాళ్లకున్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి డైట్ అనేది డిజైన్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా అతను చేసే వర్క్ లైఫ్ స్టైల్ బట్టి డైట్ అనేది మారుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక పర్సన్కి డైట్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు చాలా వరకు చూసేస్తున్నారు జనరల్గా గూగుల్లో కానీ సోషల్ మీడియాస్లో వచ్చే డైట్స్ జనరల్గా ఎప్పుడు ఫాలో అవ్వకండి. మై కైండ్ రిక్వెస్ట్. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. పర్సనలైజ్డ్గా కస్టమైజ్డ్గా డైట్ ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. మన డైట్స్ అన్ని కూడా జనరల్గా ఇలా చెప్పేస్తే అయిపోదు. కెలరీ బేస్డ్ అంటే ఒక నార్మల్ పర్సన్కి ఉండాల్సిన కిలో కెలరీస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, అంత బాగున్నారు అనే వాళ్ళకి ఒక 1875 కిలో కెలరీస్ ఆఫ్ డైట్ అనేది వాళ్ళకి పర్ డే వెళ్ళాలి. అంటే ఆ 1875 కిలో క్యాలరీస్ లో ప్రోటీన్ ఇంత, కార్బోహైడ్రేట్స్ ఇంత, న్యూట్రియంట్స్ ఇంత అనేది మీరు డిజైన్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో అలాగని ప్రతిసారి మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫుడ్ తినవసరం లేదండి. ఆకలి కూడా వేస్తుంది. సో ఆకలిని ఎప్పుడు రోజంతట్లో స్టార్వింగ్ అంటే ఆకలితో ఉండకండి. ఆకలితో ఉండకుండా కార్బోహైడ్రేట్స్ పెంచకుండా కర్రీ క్వాంటిటీ పెంచడం కానీ, కార్బోహైడ్రేట్స్ ఏవైతే తక్కువ ఉంటాయో ఇంటర్వెల్స్ లో ఫుడ్ తీసుకుంటూ ఉండండి. మెయిన్ గా మీరు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్ అయితే బ్రేక్ఫాస్ట్ లో కంపల్సరీ తీసుకోవాలి, అండ్ లంచ్ టైంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. పడుకున్నప్పుడు కూడా మనకి రోజుకి ఒక 300-400 కెలరీస్ మన వెయిట్ బట్టి బర్న్ అవుతూ ఉంటుంది కెలరీస్. డైట్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫుడ్ మానేకండి, లిక్విడ్ డైట్స్ అస్సలు తీసుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. పిల్లలకి ప్రతి ఒక్కరికి బ్రేక్ టైమ్ లో కూడా త్వరగా అయిపోతుంది అనేసి కప్ కేక్స్ పెట్టడం, లేకపోతే ఇంటికి రాగానే స్నాక్స్ కింద ఇన్స్టంట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఐటమ్స్ త్వరగా ఆయిల్ లో ఫ్రై చేసి తీసేస్తే అయిపోతుంది. సో ఆ ఈజీవి ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టకండి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్దీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి నేర్పించండి. మీరు వాళ్ళు తినే క్వాంటిటీలో మీరు ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు, క్వాలిటీ ఆఫ్ ద ఈటింగ్ న్యూట్రిషన్ లోనే వాళ్ళకి ఫోర్స్ చేయండి. జనరల్ అవేర్నెస్ ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు.
1: అదే, ఒక మనిషి శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రోటీన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వైటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, జస్ట్ బ్రీఫ్ గా మనకి.
0: ఓకే, సో కార్బోహైడ్రేట్స్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ కానీ ప్రతిదీ కూడా స్టేబుల్ అయ్యే ప్రతిదీ ప్రక్రియ అనేది కార్బోహైడ్రేట్స్ లో ఉంటుందండి. సో మార్నింగ్ లెగిసి దాన్ని మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ కోపప్ చేసుకోవాలి అంటే అది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ లోనే ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే అది మెయిన్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ లో లైక్ బియ్యం నూకలో కానీ లేదంటే వీట్ దలియా అంటారు ఎర్ర నూకలు కానీ, చాలా జావ టైప్ లో ఎక్కువగా మార్నింగ్ కొంచెం ఫస్టే డ్రైగా తీసేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్ అండ్ గా తీసుకుంటూ ఉంటే మన డైజెషన్ కూడా ఏంటంటే ఫుల్ గా డ్రై అయిపోయి ఉంటుంది కదా. సో ఫస్ట్ వాటర్ తాగి తర్వాత దాన్ని ఏంటంటే మీరు సాఫ్ట్ గా డైట్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు సెమీ సాలిడ్ నుంచి సాలిడ్ కి వెళ్ళాలి. అలాగే డైట్ అనేది మనం చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్. అది బ్రేక్ఫాస్ట్ తినకుండా ఎవరైతే టీ కాఫీ అలవాటు ఉన్నాయో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అలాగా కంటిన్యూ చేసి అలా వెళ్లే కొద్దీ అల్సరేటివ్ వరకు దారితీస్తుంది. సో ఆ అల్సర్స్ అవి రాకుండా ఉండాలి అంటే మార్నింగ్ ఫస్ట్ వాటర్ తోని ఫిల్ చేసుకుని తర్వాత కార్బోహైడ్రేట్స్ లైక్ ఇడ్లీ కానీ కుడుం కానీ.
1: ఎనర్జీ కోసం వి నీడ్ కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్,
0: ప్రోటీన్స్ అనేది మన బాడీ బిల్డప్ కోసం, అంటే లైక్ మజిల్స్ అనేవి బిల్డప్ చేసుకోవాలి. సో ప్రోటీన్ అనేది, సో దానికోసం మనకి దాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దెబ్బ తగిలినా దాన్ని హీల్ చేసుకోవాలన్నా త్వరగా ప్రాసెస్ అనేది మీకు త్వరగా క్యూర్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ ఏంటంటే ఇంకా ఓవరాల్ కంప్లీట్ ఇంకా బాడీకి కావాల్సిన మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, సో మన పిల్లలకి ఒక కాగ్నిటివ్ వెంటనే అలర్ట్ అవ్వాలి. టీచర్ ఏమైనా చెప్తున్నా, లేకపోతే మనం ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు అయినా ఏమైనా పని చేయాలనుకున్నా, మన మైండ్ అలర్ట్ గా పని చేయాలన్నా ప్రతిదానికి కూడా వైటమిన్స్ అనేది ప్రయారిటీ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ వైటమిన్స్ అన్ని తీసుకున్నారో అప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి

0: ఆర్గాన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
1: సో అలాగే మెడికేషన్ కి న్యూట్రిషన్ కి కనెక్షన్ ఉంటుందండి, అంటే హై అమౌంట్ ఆఫ్ హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే బాడీలో ఉండే వైటమిన్స్ తగ్గిపోతాయి అంటూ ఉంటారు, అందుకే సప్లిమెంట్స్ కూడా ఇస్తుంటారు వెన్ యాంటీబయాటిక్స్ ఆర్ గివెన్. సో దీనికి కనెక్షన్ ఏంటండి?
0: యాక్చువల్లీ హై డోసెస్ ఎప్పుడైనా మనం వేసుకున్నాము అంటే దానికి సరిపడా ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. సో నార్మల్గా ఫీవర్ వచ్చిందంటే ఫుడ్ మానేయండి, లైటే తీసుకోండి, బ్రెడ్డే తినండి అని చెప్తారు. సో లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి లైట్ ఫుడ్ అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, దాన్ని తట్టుకోగలగాలి అంటే ఆ పర్సన్లో, ఆ అఫెక్టెడ్ పర్సన్లో ఇమ్యూనిటీ అనేది కూడా అంత హైక్లో ఉండాలి. సో అలా ఉండాలి అంటే, సో మీరు జాగ్రత్తగా ఫుడ్ అనేది, నా దృష్టిలో అయితే కార్బోహైడ్రేట్స్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్, అంటే ఆ పర్సన్ కి వచ్చిన ప్రాబ్లం బట్టి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో విటమిన్ సి అనేది ఎక్కువగా ఇప్పుడే కాదు, ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో ఇమ్యూనిటీ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఎక్కువ ఆమ్ల, ఉదయం లెగిసి వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి ఆమ్ల నానబెట్టింది కాకుండా డైరెక్ట్ గా తినేసినా కూడా పర్లేదు, దానిలో ఉన్నంత ఇమ్యూనిటీ ఇంకెందులోనే ఉండదనే నేను చెప్తాను. సో ఆమ్ల అయితే ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంటుంది, సో అది వేసుకొని అది తినచ్చు మార్నింగ్. సో ఆమ్ల తీసుకోవడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్నవి మనం ఫాలో అవ్వగలిగేవి, సో ఆ ఈజీగా తీసుకునేవన్నీ కూడా మర్చిపోకుండా తీసుకుంటుండండి.
1: ఇప్పుడు రీసెంట్ గా కిటోనిక్ డైట్ అంటున్నారండి, అసలు ఏంటంటే చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కిటోనిక్ డైట్, ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ అని. వాట్ ఈస్ దిస్ కిటోనిక్?
0: యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను 10 ఇయర్స్ నుంచి నేను ఫుడ్ డైట్ లోనే నేను డైట్స్ ఇస్తున్నాను విత్ డిఫరెంట్ మల్టిపుల్ డిజార్డర్స్ కి. సో ఈ దీనిలో నేను ఎప్పుడు కూడా డాష్ డైట్స్ కానీ, కీటో డైట్స్ కానీ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ కానీ వీటన్నిటి గురించి నేను ఎప్పుడు తెలుసుకోవాలనుకోలేదు. ఎందుకు అంటే నేను నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సో ఈ కీటో డైట్స్ గురించి కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీటన్నిటి గురించి మాట్లాడతారు, నేను ఒక్కటే చెప్తాను, ఫుడ్ ఎందుకు మానేస్తున్నారు, ఓన్లీ ఫ్రూట్స్ ఎందుకు తింటున్నారు, కాబ్సే కంప్లీట్ గా నీల్ చేసేసే దీని దగ్గర, ఫుడ్డే మానేసిన దగ్గర అసలు మీరు ఎలాగా సర్వైవ్ అవుతున్నారు మీరు రోజంతట్లో, ఇదొకటి నేను మాట్లాడతాను. డైట్ అంటే నేను కీటో డైట్ ఇంటర్మిటెంట్ ఇవేమీ కాదండి, డైట్ అంటే మాత్రం ఫుల్ గా నేను చెప్పినట్టు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ కెలరీస్ కూడా చెప్పాను 1875, ఏ ప్రాబ్లం లేకపోతే ఉండాల్సినవి. సో అలాగా డైట్ డిజైన్ చేసి ఇవ్వాలి విచ్ షుడ్ మీట్ ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ డైట్ ఇస్. సో డోంట్ ఫాలో కీటో డైట్స్. సి ఒకటి ఏంటంటే మీ అంతటి మీరే మీకు తెలుసు, ఫుడ్ మానేస్తే ఎవరైనా వెయిట్ తగ్గిపోతారు, అదేం పెద్ద వింతేం కాదు. అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా ఒకటి పెట్టుకోండి, వెయిట్ తగ్గుతూ ఎంత హెల్దీగా నేను వెయిట్ తగ్గాను, ఎంత హెల్దీగా నేను వెయిట్ పెరిగాను, ఎంత హెల్దీగా నా కాంప్లికేషన్స్ రిజాల్వ్ అయ్యాయి అనేది దాని మీదే మీరు ఆలోచించి డైట్ అనేది ఎలాంటి డైట్ అయినా ఫాలో అవ్వండి.
1: ప్రాపర్ డైట్ తీసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏంటంటే,
0: చిన్న సమస్యలు అంటే మనం డైలీ చూసేవైతే ఇప్పుడు పిల్లలకి ఎవరు నువ్వులు ఇవ్వట్లేదు. సో ఐరన్, చిన్న పిల్లల దగ్గర నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది, విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంది పిల్లలకి. సో ఇది వరకు పిల్లలు హాలిడేస్ ఇస్తే బయట ఆడుకోవడం, లేకపోతే బయట ఎంజాయ్ చేయడం, పేరెంట్స్ అందరూ బయటకు వెళ్ళడం, ఎందుకంటే ఫోన్స్ లో అంత సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంకేమి వాడకం అనేది ఉండేది కాదు. ఫోన్ వస్తే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు, మామూలు ఫోన్స్ ఉండేవి, మాట్లాడేవారు పెట్టేసేవారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది అండ్ ఆల్సో అదొక్కటి ప్రాబ్లం అని నేను చెప్పను. సో అది అలా కన్వే అయిపోయింది ఇప్పుడు ఫోన్ వల్ల. సో ఇదేంటంటే పిల్లలకు కూడా ఏమైనా హాలిడే వస్తే బయటకు వెళ్ళి ఆడుకోండి అంటే కంప్లీట్ ఫోన్లోనే పిల్లలు ఎడిక్ట్ అయిపోతుంటే ఇంకా వాళ్ళకి విటమిన్ డి బయట ఎక్స్పోజర్ అనేది మార్నింగ్ టైంలో ఎలా. ఈ చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం ఎక్కువగా చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అండ్ ఇంకోటి దానివల్ల ఎనిమిక్ అయిపోతున్నారు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనిపించదు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు పెరిగి పెద్ద అవుతాయి.
1: ఇప్పుడు పెరిగి పెద్ద అయినప్పుడు వచ్చే దీర్ఘకాల ప్రాబ్లమ్స్ ఏంటండి
0: వీటి వల్ల? ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ రష్ లో పిల్లల్ని స్కూల్ పంపించాలి అనే రష్ లో వాళ్ళకి పాపం టిఫిన్ చేసేయాలి, అది చేసేయాలి అని మదర్ హడావిడి వాళ్ళ వేరే ఉంటది. వీళ్ళేంటంటే మోషన్ అనేది టైం

0: వెళ్ళలేరు. సో టైం అనేది ఎక్కడుంది వాళ్ళకి? సో త్వరగా రెడీ అయిపోవాలి, స్పీడ్ గా తినేయాలి, వెళ్ళిపోవాలి. సో ఆ తినడం కూడా ఎక్కువగా, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా చ్యూ చేయలేరు, నవ్వలేరు. సో ఫాస్ట్ గా మింగేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్స్టిపేషన్ ఎప్పుడవుతుందో వాళ్ళకి ఏంటంటే మోషన్ అనేది రెగ్యులరైజ్ అవ్వదు. అది చిన్నపిల్లల నుంచే ఉంది అది ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎదర్ మాల్ నరిష్డ్ ఆర్ ఒబేసిటీ ఆర్ కంప్లీట్ అండర్ వెయిట్ ఆర్ డెఫిషియన్సీస్ విత్ ఆల్ ద అదర్ వైటమిన్స్. సో ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ మనం పేరెంట్స్ గమనిస్తారంటే ప్యూబరిటీ ఏజ్ లో గమనిస్తారు. ఈ ఆడపిల్లలకి ఫస్ట్ తెలుస్తుంది ప్యూబర్టీ ఏజ్ లో, ఎర్లీ ఏజ్ లో మెన్స్ట్రువల్ సైకిల్ రావడం కానీ 10 ఇయర్స్ కి చూస్తున్నాం కదా. సో ఇది వరకు 13 to 14 ఇయర్స్ నుంచి ఉండేది. సో ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని వల్ల ప్రాబ్లం అప్పుడు కూడా వాళ్ళు గమనించారు. ఎప్పుడంటే పీసీఓడి 13-14 ఇయర్స్ వచ్చినప్పటికే వాళ్ళకి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో పీరియడ్స్ రెగ్యులరైజ్ రాకపోవడం కానీ, సో పీసీఓఎస్ ప్రాబ్లం అనేది.
1: అంటే ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటున్నారు పీసీఓడి, ఇది కూడా డైట్ ప్రాపర్ గా లేకపోవడం వల్లే వచ్చింది.
0: 100%
1: ఓకే.
0: నాట్ ఓన్లీ అబౌట్ ద డైట్, స్ట్రెస్, కంప్లీట్ స్ట్రెస్ పిల్లలకి ఎంత పెడుతున్నాం మనం, అది తినండి ఇది తినండి, తిను తిను తిను అనేది కూడా రిపీటెడ్లీ చెప్పడం ఒక స్ట్రెస్ పిల్లలకి. రిపీటెడ్లీ ఒకటే పని మీద మనం అలా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో టైం స్పెండ్ చేసే కన్నా ఎక్కువగా ఏదో ఒకటి సజెషన్స్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి. ఇలా చదవాలి, అలా చదవాలి, అలా మార్క్స్ రావాలి, ఇలా తినాలి, ఇది తినద్దు, అది తినద్దు, బయటికి వెళ్ళొద్దు, ఆ ఫ్రెండ్తో ఉండాలి, ఈ ఫ్రెండ్తో ఆడుకోవాలి, ప్రతిదీ మనం A to Z గైడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. తెలియని స్ట్రెస్ ఎంత అనుభవిస్తారంటే వాళ్ళు, వాళ్ళు చెప్పుకోలేరు, ఎవరు వినేవాళ్ళు ఉండరు. ఆ స్ట్రెస్ వల్ల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ రూట్ కాజ్ చిన్నప్పటి నుంచే తీసుకురావాలి పిల్లలకి.
1: ఇవన్నీ డైట్ వల్ల వచ్చినాయి అంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుందండి?
0: 100% అవుతుందండి.
1: ఏ టైప్ ఆఫ్ డిసీజెస్?
0: స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి ఫస్ట్, అండ్ దాంతో పాటు ఫుడ్ అనేది కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డైట్ కన్నా ముందు టైమింగ్స్. ప్రతి ఫుడ్ క్రేవింగ్స్ అంటారు ఇప్పుడు, అదొక ఫ్యాన్సీ అయిపోయింది. క్రేవింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి నాకు అని. దేనికి క్రేవింగ్స్? మీరు అలవాటు చేసేదాన్ని బట్టే పిల్లలు ఉంటారు. సో మీరు చేసే ఆ హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్తూ పిల్లల్ని పెంచుతూ ఉండండి. నేను చెప్తున్నాను, వాళ్ళు అది మానేసి మమ్మీ ఇదే హెల్దీ అని తినేటట్టు ఉంటారు. ఈ చేంజ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, లైఫ్ లాంగ్ పాటిస్తారు. ఇవాళ రేపు పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాము, ఎంత పెట్టి చదివించాం కన్నా ఎంత హెల్త్ ఇచ్చారు అన్నదానికే ఇప్పుడు ప్రయారిటీ ఎక్కువైపోయింది.
1: డయాబెటిక్ అండి, జూనైల్ డయాబెటిక్ నుంచి మొదలు పెట్టి ఏ ఏజ్ లో డయాబెటిక్ వస్తుంది అనేది చెప్పడం కష్టం అయిపోతుంది. ఒకప్పుడు డయాబెటిక్ అనేది చాలా రేర్ గా కనపడేది. సో ఇది డైట్ వల్లే అంటున్నారు. అండ్ వీ హ్యావ్ 2 types ఆఫ్ డయాబెటిస్, type 1 and type 2, రెండు కూడా మనం డైట్ వల్ల రివర్స్ చేయొచ్చండి.
0: చేయొచ్చండి. 70% మీరు డైట్ లో కాన్సన్ట్రేట్ చేయాలి, 30% ఫిజికల్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు బిర్యానీ తినాలని ఉంది, తినండి, యాక్టివిటీ చేయండి అంత వర్క్ అని నేను చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, దానికి తగ్గ యాక్టివిటీ, హార్డ్ వర్క్, ఇంట్లో కష్టపడండి, యోగా చేయండి, బర్స్ట్ అవుట్ యువర్ కెలరీస్, తినండి బర్న్ చేయండి, తినండి బర్న్ చేయండి. మీకు కావాల్సింది తినాలి అనుకుంటే దానికి తగ్గ ఎక్సర్సైజెస్ కూడా, యోగా ఆసనాస్ కూడా చేయండి. సూర్య నమస్కారాస్ ఉంటాయి 12, సో అవి చేయండి, మీ పిల్లలకి కూడా నేర్పించండి. సో హెల్దీ హ్యాబిట్స్ అనేవి మీతోనే స్టార్ట్ అవుతాయి. మీరు ఏం నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు.
1: ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనేటప్పటికీ ఆర్గాన్ రిలేటెడ్ కదండి, ఎక్కడ ప్యాంక్రియాస్ పని చేయకుండా ఉండే ప్రాబ్లం అది. మరి ప్యాంక్రియాస్ ని పని చేయించడానికి కూడా డైట్ యూజ్ అవుతుంది?
0: దేర్ ఆర్ ఛాన్సెస్ అండి, దేర్ ఆర్ ఛాన్సెస్. అది మీరు అంటే డైటీషియన్ గైడ్ చేసే కన్నా వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా మెంటలీ ఫిక్స్ అయిపోయారో వాళ్ళ నుంచి అది.
1: మీ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ లో టైప్ 1 డయాబెటీస్ రివర్స్ అయిన సంఘటనలు ఉన్నాయండి?
0: ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్ 2-3 cases ఉన్నాయి, టైప్ 2 డయాబెటీస్ కూడా ఉన్నాయి.
1: అలాగే లేడీస్ లో చెప్పారు ప్రాబ్లం మెనోపాజ్, మెనోపాజ్ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి హాట్ ఫ్లషెస్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో అది కూడా మీ డైటీషియన్స్ క్యూర్ చేయగలరు?
0: Yes అండి. See, everything is related to food అండి. Food is a magical word.
1: Yes.
0: Okay. So root cause నుంచి మనం ఫుడ్ ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే యూ కెన్

0: చూసి చాలా మ్యాజిక్స్ అనేవి మీ లైఫ్లో చూస్తారు.
1: ఇప్పుడు రీసెంట్గా పాలిష్డ్ రైస్ వద్దు, మైదా ఇంటికి తీసుకురావద్దు, షుగర్ అనేది ఒక్క క్రిస్టల్ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ ఇది ఎక్కువ
0: ఇవే
1: అయిపోయిందండి.
0: ఎక్కువ
1: దీని
0: అయిపోయా.
1: గురించి మీరేమంటారు?
0: యాక్చువల్లీ పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు అంటే, ఇప్పుడు చాలా మంది బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారు. పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల ఏంటంటే థైమిన్ డెఫిషియన్సీ వస్తుంది. సో బెరి బెరి అనే ఒక డిసీజ్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎందుకు అంటే ఆ బ్రాన్ అనేది కంప్లీట్ గా ఉంటది, కోట్ అయిపోయి ఉంటది కాబట్టి, దాన్ని రిమూవ్ చేయరు కాబట్టి అది ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సమ్ కాంప్లికేషన్స్, డయాబెటీస్ కి కానీ లేదంటే కాన్స్టిపేషన్ కి కానీ, అలా కొన్ని కాంప్లికేషన్స్ కి మీకు ఆ బ్రౌన్ రైస్ అనేది ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇది మంచిది అని బ్రౌన్ రైస్ ప్రతి ఒక్కరూ వాడేశారు అనుకోండి, ఫైబర్ ఎక్కువైపోయి దట్ విల్ రిలేట్ టు బాగా, అంటే ఆల్రెడీ పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. సో
1: అవునండి.
0: అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా లీన్ అయిపోతారు పిల్లలు, నీరసం అయిపోతారు.
1: ఓకే.
0: మన బాడీలో ఎంత కంటెంట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఫైబర్ ఓవర్ అయిపోకూడదు, ఆయిల్ ఇంటేక్ ఎక్కువైపోకూడదు, న్యూట్రిషన్ ఓవర్ అయిపోకూడదు, ప్రోటీన్ ఎక్కువైపోకూడదు. సో ప్రతిదీ ఎంత కావాలో అంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రూట్స్లో కూడా అందుకే చెప్తాను, ఒక సింగిల్ ఫ్రూట్ తీసుకోకుండా సలాడ్ లా తీసుకోండి. సో దట్ యూ విల్ ఫైండ్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్ అండ్ మినరల్స్ ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్ అని ఫ్రూట్ సలాడ్ లాగే చెప్తాను. సో
1: ఎస్.
0: జ్యూసెస్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు అని. సో అలాగా ప్రతి కాంప్లికేషన్కి ఒక్కొక్క ఫుడ్ వెరీడ్ వెరైటీస్ అనే ఉన్నాయి, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. అండ్ కంప్లీట్ మిల్లెట్స్ కూడా ఎక్కువ తింటున్నారు ఇప్పుడు మీరు చూస్తే.
1: అవునండి. ఎస్.
0: సో మిల్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారు. సో దానివల్ల బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో కావలసిన ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ తర్వాత ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మీకు మిల్లెట్స్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మన క్లైమెటిక్ కండిషన్, మన ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఫుడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఫుడ్ అనేది డిజైన్ చేయాలి తప్ప మంచిది అని ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఇచ్చేయకూడదు. సో
1: ఓకే
0: వాటి వల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్స్ పడుతూ ఉంటాయి.
1: ఓకే. ఎసిడిటీ ఉంది మేడం. ఎసిడిటీ అని చెప్పి మ్యాక్సిమం ఫుడ్స్ అవాయిడ్
0: అవాయిడ్
1: చేసేస్తూ ఉంటారు.
0: చేస్తారు.
1: ఏది తిన్నా పడదు అనేస్తూ ఉంటారు.
0: అవును,
1: సో మరి పడదు పడదు అని చెప్పి అన్ని ఫుడ్స్ ని వదిలేశారు అనుకోండి, వాళ్ళకి
0: వదిలేసారు,
1: ప్రోటీన్స్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్
0: ఫుడ్
1: దొరకవు.
0: దొరకవు.
1: వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఒకటేనండి, టైమింగ్. టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు కంప్లీట్ గా మానేయాలి.
1: ఓకే.
0: ఇది జనరల్. సో ఇది ఎవరైనా సరే ఫస్ట్ పాటించవలసింది. పులుసులు, పులుపులు అలాంటివన్నీ కూడా మానేయండి. విటమిన్ సి చాలా చాలా మంచిది, బట్ ఈ టైంలో అది తగ్గే వరకు కొంచెం వాటిని కూడా తగ్గించుకోవడం మంచిది. పచ్చళ్ళు తినడం కానీ, ప్రిజర్వేటివ్స్, పికిల్స్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ఇంట్లో నిల ఉన్న కూరలు నెక్స్ట్ డే తినడం. సో
1: ఎస్.
0: ఇలాంటివన్నీ కూడా మనం ఆపాలి.
1: రెఫ్రిజిరేటర్ ఇస్ అ మ్యాజికల్ బాక్స్.
0: అవునండి,
1: ఇందులో వండి పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది, పర్వాలేదు అనే ఒక అలవాటు చాలా మందిలో ఉందండి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు?
0: ఇది చేయడం వల్లే ఫస్ట్ ఎక్కువగా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది. సో ఇలా తినడం వల్ల ఫస్ట్ వాళ్ళకి వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. రెఫ్రిజిరేటర్ ఫుడ్స్ ని మాత్రం సీరియస్ గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని వల్ల ఇంకా ఇంకా ఇంకా కూడా మీకు కెమికల్స్ ఇంకా యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో అంత ప్రిజర్వ్ అనేది తీసుకోకూడదు. సో అలాంటివి తీసుకుంటే అల్సర్ అల్సర్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీని కాన్సన్ట్రేట్ చేయండి. వాటన్నిటికన్నా ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి.
1: అట్ ద ఎండ్ ఏంటంటే, సరైన ఆహారం తీసుకుంటే శారీరకంగా బాగుంటాం, సరైన ఆలోచన విధానం ఉంటే మానసికంగా బాగుంటాం అంటారు.
0: అంతేనండి, మనం ఎంత బాగా ఆలోచిస్తామో అంత పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది. మీకు అవ్వాల్సిన పనులు కూడా చాలా అవుతాయి. పని హ్యాపీగా జరగాలి అన్నా మనం హెల్దీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు.
1: థ్యాంక్ యూ మేడం, మీ టైం ని మా
0: థ్యాంక్ యూ.
1: శ్రోతల కోసం వెచ్చించి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు
0: మోస్ట్
1: తెలియజేసుకుంటున్నాను.
0: వెల్కమ్ అండి.
1: నమస్తే.
0: నమస్తే.
1: ఇంతవరకు పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం. వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ల ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం. మీరు కూడా మీకు ఇష్టమైన పాటను వాట్సాప్ ద్వారా కోరి

ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా వినాలనుకుంటే మరి ప్రతిరోజు ఉదయం 8:30 8524241919 నంబర్కి వాట్సప్ చేసి మీకు ఇష్టమైన పాటను మీకు ఇష్టమైన రేడియో ద్వారా వినవచ్చు. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వాట్సాప్ చేసిన శ్రోతలు తాడిపత్రి నుండి మను, శృతి, బాలు వీరు కోరుతున్న పాట 18 పేజెస్ చిత్రం కోసం. పృథ్వీచంద్ర, సితార, కృష్ణకుమార్ పాడిన శ్రీమణి సాహిత్యం, సంగీతం గోపీసుందర్, మరి వారి కోసం ఈ పాట.

వాట్సాప్ మనోరంజన్ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమం తర్వాత స్టేట్ రౌడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి సాహిత్యం సంగీతం బప్పిలహరి ఈ పాటను వినిపించండి అంటూ వాట్సాప్ చేసిన శ్రోతలు చెన్నై నుండి శ్రీదేవి, నటరాజు, స్వర్ణకుమారి. మరి వీరి కోసం ఈ పాట.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08 5 6 2, దీనికి జతగా 244 119, అలాగే మరొక నెంబర్ 244 197.
1: తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటి నుండి అనురాధ రాజేష్ వీరు కోరుతున్న పాట మజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన భువనచంద్ర సాహిత్యం సంగీతం విద్యాసాగర్ మరి వీరికోసం ఈ పాట.

తర్వాత మాయలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామ శాస్త్రి సాహిత్యం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించండి అంటూ వాట్సాప్ చేసిన శ్రోతలు బద్వేల్ నుండి రాజు, నిత్యపూజలయ్య వారి స్నేహ బృందం. మరి వారి కోసం ఈ పాట.

కసాయోళ్ళు డబుల్వారి గాళ్ళు చుట్టూరావు ఉన్నారు. జాగ్రత్త బాబు అమ్మ జాగ్రత్త. తర్వాత చంటి, బాబు, రాజు, కిషోర్, మహేష్, శోభన్, ఇస్రాయేల్, విద్యాసాగర్ వీరంతా కడప మరియాపురం శ్రోతలు. వీరంతా వాట్సాప్ ద్వారా కోరిన పాట ముఠామిస్త్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సాహిత్యాన్ని వినిపించాలని. ఈ చిత్రానికి సంగీతం రాజ్కోటి.

0: వాట్సాప్ మనోరంజనిలో తరువాతి పాట 6 చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తిరుపతి నుండి కాంత, సుబ్బయ్య, స్వాతి, హరీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.
1: టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు మామా, లైఫ్కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు మామా, నీ

వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో చివరిగా ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను గీతాంజలి చిత్రం నుండి వినిపించండి అని కోరుతున్నారు. తాడిపత్రి నుండి సత్య, ఉమా, జతిన్, ప్రణీత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: మీరు ఇంతవరకు వాట్సాప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి గడప కేంద్రం చిత్రసీమ.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుస్సేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
0: చిత్రసీమలో ముందుగా శ్రీ మంజునాథ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణాచార్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో, అంటే నేను ఆరో తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. సో ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా, అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. F3 చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్ గీతా మాధురి పాడిన పాట.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు. ముందుగా అగ్నిపథ్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సునిధి చౌహాన్ పాడిన పాట.

0: ఫిల్మీగానే వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి బంటి ఆర్ బబ్లీ చిత్రం నుండి ఈ పాట.
1: యే వర్ల్డ్ హై నా వర్ల్డ్ ఇస్మే దో తరహ కే లోగ్ హోతే హై ఏక్ జో సారీ జిందగీ ఏక్ హీ కామ్ కర్తే రహతే హై ఔర్ దూసరే జో ఏక్ హీ జిందగీ మే సారే కామ్ కర్ దేతే హై యే మై నహీ యే వో దోనో కహతే థే ఔర్ కహతే క్యా థే కర్తే థే ఔర్ ఐసా కర్తే థే జైసా నా కిసీ నే కియా ఔర్ నా షాయద్ కోయి కర్ పాయేగా.

ఫిల్మీగానే వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

తర్వాత సింధు మాధుర్య, సింధు రామక్రియ, ఆది తాళం, త్యాగరాజస్వామి కృతి.

చివరగా తిల్లానా బేహాగ్ రాగం ఆది తాళం, రచన డాక్టర్ ఎం మారుమునడి కృష్ణ.

మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ ఎం మురళీకృష్ణ గారిచే బాలమురళీకృష్ణ గారిచే గానం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు

0: నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్టీయ పోషణ్ మా మహిళలు పిల్లలు కౌమార దశలో ఉన్నవారిలో పోషణ ఆరోగ్యం సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: लगभग 80% मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్బంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు, అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్

0: రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్లను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు మనోరంజని విందాం. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భరత్లాల్ పర్దేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భారత్ వీరందరూ కోరుతున్న పాట బలిపీఠం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం దేవులపల్లి, సంగీతం చక్రవర్తి.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని కార్యక్రమంలో తర్వాత సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, లక్ష్మీ, దుర్లయ్య, రాజకోటి, మెడ్చల్రావు వీరందరూ కోరుతున్న పాట గూండా చిత్రం నుండి. ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని.

0: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.
1: శ్రోతలు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత,

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855244419 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వీర కోరుతున్న పాట రక్త సంబంధం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని.

0: రక్త సంబంధము.
1: మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం నుండి ఆంజనేయ శర్మ, గాయత్రీదేవి, శశిధర్ శర్మ, రాజేశ్వరి, రాజమ్మ, సుభద్రమ్మ వీరందరూ కోరుతున్న పాట లవకుశ చిత్రం నుండి.

ఆకాశవాణి కడప కేంద్రం నుండి మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా. తర్వాత పాట కోరిన శ్రోతలు ఎరం రాజు, స్వప్న, నిత్య, ఆర్యన్, హుంస గ్రామం, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా నుండి. వీరు కోరుతున్న పాట పలాస 1978 చిత్రం నుండి. రఘు కుంచే పాడిన పాటను వినిపించమని.

మనోరంజని కార్యక్రమంలో చివరిగా పాట కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట తాండ్ర పాపారాయుడు చిత్రం నుండి కేజే యేసుదాస్ సుశీల పాడిన పాటను కోరారండి వీరందరి కోసం.

మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన మనోరంజన విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కాస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు

0: చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనితా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. రాష్టంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజా ప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశామన్నారు. పేదల సేవ, మీ భూమి మీ హక్కు, స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర, సంజీవని వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: లీడర్షిప్ కాన్క్లేవ్ పేరిట పెట్టుకున్న ఈ సమావేశం ఒక సాధారణ సమావేశం కాదు, మన ప్రభుత్వ పనితీరును సమీక్షించుకునే వేదిక, మన నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకునే వేదిక. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రానికి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి ఒక విజన్ లో ఏమేం చేయాలో స్పష్టత ఇచ్చాం. ఇది అమలు చేయడానికి స్వర్ణ జిల్లా, స్వర్ణ నియోజకవర్గం విజన్ మానిటరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశాం.
0: తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి, జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్లైన్ పనులకు సంబంధించి వివిధ శాఖల నుండి పొందాల్సిన అనుమతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతా లోపాలకు తావు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. చైనా జోడీ హేజీ టింగ్ రెన్ జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించడం ప్రశంసనీయమన్నారు. చైనా మాస్టర్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయ జోడీగా సాత్విక్, చిరాగ్ చరిత్ర సృష్టించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ రంగానికి ఇది మరో అద్భుతమైన విజయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 3207 కొత్త పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 5796 ఫిర్యాదులపై స్పందించినట్లు మంత్రి తెలిపారు. శక్తి యాప్, ఆపరేషన్ దుర్గా వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భద్రత, రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన నేపథ్యంలో ఐటీఏటీ బెంచ్ల పరిధిని రాష్ట్రానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేస్తే పన్ను చెల్లింపుదారులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర ప్రతినిధులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం లేదా హైదరాబాద్కు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురవుతున్న సమయం, ప్రయాణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి

0: ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు లేని వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరుతూ,
1: వినాయక చవితి అంటే కేవలం దీన్ని ఒక ఆధ్యాత్మిక చింతన భక్తికి సంబంధించిన విషయంగానే కాకుండా ఈ పండుగ సందర్భంగా సామాజిక స్పృహతో బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కూడా శ్రీకారం చుట్టడం, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటయ్యే విగ్రహాలని మట్టితోనే తయారు చేయాలని, తద్వారా బయోడిగ్రేడబుల్ గా చేయాలని, దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా తద్వారా నీరు కలుషితం కాకుండా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ,
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన గాలి ప్రాధాన్యతను వివరించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఉన్నతాధికారుల మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు వద్ద కాపు భవన్ నిర్మాణానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి మహిళాభారతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మహిళాభారతి కార్యక్రమంలో మహిళా స్రవంతి మహిళా సాధికారిత వార్తలు వింటారు. అనంతరం అందమే ఆనందం వింటారు. ముందుగా మహిళా స్రవంతి వార్తలు.

శ్రోతలకు నమస్కారం. మహిళా సాధికారత వార్తల సమాహారం మహిళా స్రవంతికి స్వాగతం పలుకుతోంది సోమేపల్లి శ్యామలమ్మ.

ఆమె డాక్టర్ కాబట్టే యువత నాడిని గుర్తించారు. విదేశాల్లో స్థిరపడే అవకాశాన్ని వదులుకొని కెఫేని ప్రారంభించారు. అయితే ఇందులో కాస్త ప్రత్యేకతను చూపిస్తున్నారు డాక్టర్ ఆరవపల్లి రమ్యసాయి. రమ్యసాయిది విజయవాడలోని పెనమలూరు. నాన్న కృష్ణకిషోర్ ఆమెకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వారి తండ్రి మరణించారు. ఆ సమయంలో వారి అమ్మ రూపావాణి టీచర్గా పనిచేస్తూ కుటుంబ బాధ్యతను చేపట్టారు. పిల్లల ఆశలు నెరవేర్చాలంటే లక్ష్యంగా చిన్నప్పటి నుండి కష్టపడి చదివించాలి అని అనుకున్నారు వారి తల్లి. రమ్య ఫార్మ్ డే చేశాక లండన్లోని గ్లోబల్ హెల్త్ పబ్లిక్ పై మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆపై అక్కడ స్థిరపడే అవకాశం వచ్చిన కన్నతల్లి మాతృభూమి అయిన భారత్పై ఉన్న ప్రేమ మమకారంతో తిరిగి వెనక్కి వచ్చారు. ఆమె 2024లో ప్రోత్ అండ్ ఫ్రెండ్స్ అనే పేరుతో కెఫిన్ని ప్రారంభించారు. ఫార్మసీ చదివే రోజుల్లోనే వ్యాపారం చేయాలని ఉండేదని, కొన్నేళ్లు ఉద్యోగం చేశాక ఆ సమయంలో ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి స్నేహితులతో కెఫిల్కు వెళ్లేదానిని అంటున్నారు రమ్య. అప్పుడు వేరే వాళ్లకు డబ్బులు ఇవ్వటం ఎందుకు, మనమే ఒక కెఫే పెడితే సరే అని సరదాగా నవ్వుకునేవాళ్లం అని చెబుతున్నారు రమ్యసాయి. పొగలు కక్కే కాఫీ రుచికరమైన ఆహారానికి పరిమితం అవ్వలేదు రమ్యసాయి. వినియోగదారులకు రోజువారీ ఉరుకులు పరుగులు ఒత్తిడికి దూరంగా ప్రశాంతతను అందించాలనుకున్నారు. అందుకే గేమింగ్ జోన్, స్నేహితులతో కబుర్లు చెప్పుకునేలాగా, కుటుంబ సభ్యులతో గడిపేలా, చిన్నపాటి వేడుకలు జరుపుకునేలా ఏర్పాటు చేశారు. ఇంటీరియర్ దగ్గర నుంచి డిజైనింగ్ వరకు అన్ని రమ్యగారి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మధుర జ్ఞాపకాలను సెల్ఫీల్లో బంధిస్తూ ఆనందంగా గడుపుతారు. వృత్తి ఏదైనా మనసు పెట్టి పనిచేస్తే విజయం ఖాయం అంటున్నారు డాక్టర్ ఆరవపల్లి రమ్యసాయి. సాహసానికి సమయస్ఫూర్తి తోడైతే ఎంతటి ప్రమాదాన్నైనా జయించవచ్చు. ఇటీవల నేపాల్లో వచ్చిన ఆకస్మిక వరదలు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో మనందరికీ తెలుసు కదా. అయితే అటువంటి ప్రమాదంలో చిక్కుకుపోయిన కొంతమందిని ఎంతో సమయస్ఫూర్తితో రక్షించారు పూంగోడి. కుంభకోణానికి చెందిన ఓ ఏజెన్సీ కైలాస పర్వత యాత్ర కోసం 3 బస్సుల్లో ప్రయాణించారు. వారిలో పూంగోడి ఒకరు. రోడ్డు నిర్మాణ పనుల కారణంగా వారు ప్రయాణిస్తున్న బస్సు 10 నిమిషాల పాటు ట్రాఫిక్లో నిలిచిపోయింది. వారికి దూరంగా పొగమంచుల ఓ దృశ్యం కనిపించిందని, అకస్మాత్తుగా ఆ పొగమంచు కాస్త పెద్ద అలగా మారిందని తెలియజేస్తున్నారు పూంగోడి. ఆ సమయంలో వాళ్ల డ్రైవర్ వెంటనే ప్రమాదాన్ని గుర్తించి అందరినీ దగ్గర్లోని పర్వత ప్రాంతానికి పరిగెత్తమని చెప్పారు. వెంటనే పూంగోడితో సహా చాలామంది ఆ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. కాని ఆ మార్గమంతా వాలుగా బురదగా ఉండటంతో మగవాళ్లు ఎలాగో పైకెక్కేశారు. వారితో పాటు పూంగోడి తన శ్రీవారి సహాయంతో పైకెక్కగలిగారు. పర్వతం కింద ప్రాంతంలో కొద్దిమంది మహిళలు ఎక్కలేకపోతున్నారు. వెంటనే ఎంతో సాహసం చేసి తాను స్వెటర్ వేసుకుని తన చీరను కిందికి

జారవిడ్చారు పొంగోణి. ఆ చీరతో పాటు దాని పక్కగా ఉన్న మరో కేబుల్ని ఆసరాగా చేసుకుని వాళ్లంతా పైకి రాగలిగారు. దాదాపు గంటన్నరసేపు కష్టపడి చాలామందిని పైకి లాక్కోగలిగారు. కొండపైకి ఎక్కి కిందికి చూస్తే వరద ఉధృతంగా ప్రవహిస్తూ కనిపించింది. ఆపద సమయంలో పూంగోడి చూపిన సమయస్ఫూర్తిని మనం అందరం అభినందించాలి కదా. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా రాణిపూర్కు చెందిన రాగిణి అందరి పిల్లల్లాగే తాను ఆడుకోవాలని ఉన్న ప్రమాదం కారణంగా ఓ కాలు అవిటిగా మారడంతో వీలు పడలేదు. చదువు విషయంలో మాత్రం అలాగని ఆ అమ్మాయి ఊరుకోలేదు. స్నేహితులు సంచులు భుజాలేకేసుకుని స్కూలుకు వెళ్తుంటే తాను కూడా వెళ్తానని పట్టుబట్టింది. ఇంటి నుండి దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉన్న పాఠశాలకు నిత్యం ఒంటికాలితో గింతూ వెళ్లేది. ఆర్థిక స్తోమత లేని కారణంగా మెరుగైన చికిత్స చేయించలేకపోయామని ఆమె తల్లి బబితాదేవి తెలియచేశారు. రాగిణి తండ్రి ఓ దిన కూలి. 1వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి కథను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గారు ఆ బాలిక ఇంటికి వెళ్లి మాట్లాడి తగిన వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు గొప్పదనం అందరికీ తెలియజేయాలన్న తపనతో చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పుష్ప కృషి చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుని, తెలుగు సాంస్కృతిక సాహిత్య సమితి కార్యదర్శి కూడా వీరు. తన జీవితం నుంచి పద్యాలు, నీతికథలతో 3 లక్షల పుస్తకాలు ముద్రించి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు పుష్ప గారు. 25 లక్షల రూపాయలతో కళామందిరం నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. కవులు, కళాకారులకు సత్కారాలు చేస్తుంటారు. తెలుగు గొప్పదనం అందరికీ తెలియజేయాలన్నదే తన ఆకాంక్ష అంటున్నారు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పుష్ప. డెబ్బై 3 ఏళ్ల వయసులోనూ సాహిత్య ప్రయాణం కొనసాగిస్తున్నారు కనకదుర్గ గారు. వీరిది గుంటూరు. అప్పట్లోనే ఉన్నత విద్యను అభ్యసించి డిగ్రీ కళాశాల అధ్యాపక వృత్తిని చేపట్టారు. ఆపై ఎంఫిల్, పిహెచ్డీని కూడా పూర్తి చేశారు. ఉత్తమ అధ్యాపకురాలుగా ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. ఆ స్ఫూర్తితోనే రచయిత్రిగా 12 పుస్తకాలు, సహరచయిత్రిగా 2 పుస్తకాలను తీసుకుని వచ్చారు. తల్లి తొలి గురువైతే తెలుగును అభివృద్ధి చేయటంలో ఉపాధ్యాయులది అత్యంత కీలకమైన పాత్ర అని చెబుతారు డాక్టర్ జంధ్యాల కనకదుర్గ గారు. డాక్టర్ జంధ్యాల కనకదుర్గ గారిది గుంటూరు. కడపలోని రెడ్డి కొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో పరిమళ జ్యోతి పనిచేస్తున్నారు. వీరు 2008లో ఉపాధ్యాయురాలి వృత్తిని ప్రారంభించారు. 2011లో బదిలీపై 100 కుటుంబాలున్న బాలరాజుపల్లెకు వచ్చారు. టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ విధానంతో బోధనకు శ్రీకారం చుట్టారు వీరు. చిత్రాలు, పద్యాలు, నీతివాక్యాలు పాఠశాల గోడలపై వేసి పిల్లలకు చదువుపై మక్కువ కలిగేలా చేస్తున్నారు వీరు. విజ్ఞాన ప్రదర్శన, ఇంటర్స్టేట్ ఎడ్యుకేషన్, టూర్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ చూపేలా చేశారు వీరు. తను పనిచేసే ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు పరిమళ జ్యోతి గారు. వీరికి 2022లో సావిత్రిబాయి పూలే అవార్డు, సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ పురస్కారం, 2023లో జిల్లా స్థాయిలో మరియు గత ఏడాది రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని సహా మరెన్నో పురస్కారాలు లభించాయి. ప్రస్తుతం పొద్దుటూరు మండలంలోని ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నారు షేక్ జవహర్ మున్నీర్.

0: వీరి తల్లి రహమున్నీసా బేగం, తండ్రి మస్తాన్ వలీ. ఇద్దరూ ఉపాధ్యాయులు కావటంతో వాళ్ల స్ఫూర్తితోనే టీచింగ్ వైపు అభిరుచి పెంచుకున్నారు. లోకాస్ట్ నోకాస్ట్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఉచితంగా లభించే వస్తువులతో వివిధ బోధనా పరికరాలు రూపొందించి బోధిస్తున్నారు జవహర్ మున్నీర్ గారు. చాపాడు మండలంలోని లక్ష్మీపేట స్కూల్లో మౌలిక వసతుల కల్పనకు పాటుపడ్డారు. తాను పనిచేసిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే కాకుండా బడుల్లోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు వీరు. వీరి కృషికి గాను 2021లో ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం, 2016లో 25 జిల్లాల రాష్ట్రమ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నారు. మెదక్ జిల్లా కోమటిపల్లిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గారు బడిలో ఇంటిని తలపించే స్వేచ్ఛ ఉండాలని అంటున్నారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేలా చూస్తున్నారు. విద్యార్థుల్లో పుస్తక కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించడానికి వాళ్ల కోసం లైబ్రరీని ఏర్పాటు చేయించి అందులో కంప్యూటర్లు, ట్యాబ్లను ఉంచారు. సైన్స్ ల్యాబ్, మ్యూజిక్ రూమ్ వంటి వాటిని ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు ప్రత్యేక యూనిఫామ్ తయారు చేయించారు. తమ విద్యార్థులంతా విద్యేతర అంశాల్లోనూ అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నారు విజయలక్ష్మి గారు. మామిడి చెట్టి క్రాంతికుమారి గారు 2002లో తన ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పనిచేసిన వీరు సింగన్నగూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అభ్యసన సామాగ్రిని పిల్లలతోనే తయారు చేయించేవారు. కమ్యూనికేషన్ ప్రాజెక్టులు, ఆర్ట్ క్రాఫ్ట్లంటూ అనేక అంశాలపై దృష్టి పెట్టారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయించారు. ఎన్సిఈఆర్టీ ఆధ్వర్యంలో రూపొందించిన విద్యా పుస్తకాల్లో క్రాంతికుమారి గారు రాసిన 8 బోధనాంశాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలు సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు మామిడి చెట్టి క్రాంతికుమారి గారు.
1: మీరింతవరకు మహిళా స్రవంతి మహిళా సాధికారత వార్తలు విన్నారు. అందించిన వారు ఎస్ శ్యామలమ్మ గారు.

0: విన్న పాట ఆత్మీయులు చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట. ఇప్పుడు విందాం అందమే ఆనందం.
1: ఈనాటి అందమే ఆనందం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

ఈనాటి కార్యక్రమంలో కుంకుమ పువ్వు గురించి తెలుసుకుందాం. బిడ్డ కడుపులో పడిన క్షణం నుంచి జాగ్రత్త పడుతుంది తల్లి. తీసుకునే ఆహారం నుంచి జీవనశైలి వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే పుట్టబోయే బిడ్డ అందంగా ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకు ఏ ఆధారాలు లేకపోయినా కాని గర్భిణీలు ఎక్కువగా కుంకుమ పువ్వును తీసుకుంటూ ఉంటారు. ఇది ఖర్చుతో కూడినది కూడా. దీనిని అనువుగా తీసుకున్న వ్యాపారులు నకిలీ కుంకుమ పువ్వులను విక్రయించడం పెరిగిపోయింది. అందుకే కుంకుమ పువ్వు తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. ఎక్కువగా ఎలాంటి నకిలీ కుంకుమ పువ్వులు కనిపిస్తూ ఉంటాయంటే మొక్కజొన్న పీచుకు రంగు వేసినవి, కొబ్బరి నారకు రంగు వేసినవి, కాగితం ముక్కలకు రంగు వేసినవి, రంగు తీసిన కుంకుమ పువ్వుకు మళ్లీ రంగు పూసి అమ్మడం. ఇలా నకిలీ కుంకుమ పువ్వులు మార్కెట్లో చాలా దొరుకుతూ ఉంటాయి. ఇవి ధర కూడా తక్కువగా ఉంటాయి. స్వచ్ఛమైన కుంకుమ పువ్వు ఎలా ఉంటుందంటే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ కుంకుమ పువ్వు చివరి భాగం కొద్దిగా బూరుగు అంటే ట్రంపెట్ ఆకారంలో ఉంటుంది. కొంచెం తేనె గడ్డి వాసన కలిపిన ప్రత్యేక సువాసన ఉంటుంది. రుచి కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. నీటిలో లేదా పాలలో వేసిన వెంటనే పూర్తిగా రంగు మారదు కుంకుమ పువ్వు. మరి కుంకుమ పువ్వుకు ఎందుకంత ధర అంటారా? కుంకుమ పువ్వును పుష్పంలో ఉన్న మూడు సున్నితమైన ఎర్రని స్టిగ్మాల నుంచి సేకరిస్తారు. కిలో కుంకుమ పువ్వు తయారవ్వాలంటే దాదాపు 150,000 పూలు అవసరమవుతాయి. ఈ కుంకుమ పువ్వు రేఖలను కూడా పూర్తిగా చేతితో సేకరించడం వల్ల ధర చాలా

ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ధరను అనుసరించి వ్యాపారులు కల్తీ చేసే అవకాశం కూడా చాలా మెండుగా ఉంటుంది. మార్కెట్లో ఇన్ని రకాలుగా నకిలీ కుంకుంపువ్వు దొరుకుతూ ఉంటే అసలైన కుంకుంపువ్వుని ఎలా గుర్తించాలి అంటారా? తెలుసుకుందాం. గోరువెచ్చని నీటిలో కొన్ని కుంకుమ పువ్వు రేకలు వేస్తే స్వచ్ఛమైంది అయితే 10-15 నిమిషాల తర్వాత నెమ్మదిగా బంగారు పసుపు రంగులోకి మారుతుంది. రేకులు ఎరుపుగానే ఉంటాయి. నకిలీదైతే వెంటనే నీటిలోనే కలిసిపోతుంది. రేకుల రంగు కూడా వెలిసిపోతుంది. 2 వేళ్ల మధ్య కుంకుమ పువ్వు రేకును నెమ్మదిగా రుద్దితే అసలైనదైతే వెంటనే పొడిగా మారదు. నకిలీదైతే రంగు చేతికంటుకుంటుంది లేదా సులభంగా విరిగిపోతుంది. ఒక తెల్లటి కాగితంపై రేకును రుద్దితే అసలైన కుంకుమ పువ్వు ఎక్కువగా రంగు వీడదు. నకిలీదైతే వెంటనే ఎరుపు రంగు మరక పడుతుంది పేపర్ మీద. అసలైన కుంకుమ పువ్వు అయితే కాల్చితే వెంటనే మండదు. కాగితం లేదా మొక్కల పీచుతో చేసిన నకిలీ రేకులు సులభంగా మండిపోతాయి. గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం ద్వారా పుట్టే బిడ్డ రంగు బాగుంటుందని నమ్ముతారు. శాస్త్రీయంగా ఏ ఆధారాలు లేకపోయినా పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. స్వచ్ఛమైన కుంకుమ పువ్వు అత్యంత ఖరీదైనందువల్ల మార్కెట్లోకి ఎక్కువగా నకిలీ కుంకుమ పువ్వు వస్తూ ఉంది. అందుకే కొనేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకుంటే మీ ఆరోగ్యం, మీ బిడ్డల ఆరోగ్యం రెండూ బాగుంటాయి. బిడ్డలు అందంగా మంచి రంగుతో పుట్టాలని కుంకుమ పువ్వును తీసుకుంటాం. అయితే నకిలీ కుంకుమ పువ్వును తీసుకోవడం ద్వారా వీటిలో కృత్రిమ రంగులు వాడడం వల్ల బిడ్డకు హాని కలుగుతుంది. కాబట్టి గర్భిణులుగా ఉన్నవారు అసలైన కుంకుమ పువ్వును ఏరి కోరి తెచ్చుకుంటే మీ బిడ్డకు, మీకు ఆరోగ్యం. లేదంటే అది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం. కుంకుమ పువ్వు వాడే ముందు తగు జాగ్రత్తలు తీసుకుని వాడండి. మీరు, మీ బిడ్డ ఆరోగ్యంగా అందంగా ఉండండి. మీరు, మీ బిడ్డ అందంగా ఉంటే ఆ సంతోషం మాటల్లో చెప్పనలవి కాదు. ఈ సంతోషంతో ఆనందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం. ఇదండి ఈనాటి అందమే ఆనందం కార్యక్రమం. వచ్చేవారం ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజన కుమారి భూమిరెడ్డి. నమస్తే.

సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు.

0: అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చినవారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మంగారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మంగారి తత్వప్రభ.
2: ఈనాటి మహిళాభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కాస్తుంది. కొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు వింటున్నారు చిత్రసీమ ఆకాశవాణి కడప కేంద్రం నుండి. మిర్చి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్, గీతామాధురి పాడిన పాట.

0: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ది చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో వినండి. ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
1: చిత్రసీమలో తర్వాత మిస్సమ్మ చిత్రం నుండి వసుంధరదాస్ పాడిన పాట.

ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562244119 అను నంబర్కు వాట్సాప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: చిత్రసీమలో చివరిగా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం నుండి చక్రి పడిన పాట.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయం సమయం 3 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 MHz FM పై మా సాయంత్రం ప్రసారం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి మా సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు.

సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా యమదొంగ చిత్రం నుండి దలేర్ మెహందీ ప్రణవి పాడిన పాట.

శ్రోతలందరికి నమస్కారం. నేటి ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 3 రౌండ్స్ వింటారు. మొదటిది జనరల్ రౌండ్, రెండవది ర్యాపిడ్ ఫైర్ రౌండ్, అలాగే ఆఖరిది గెస్ట్ రౌండ్. సబ్జెక్టులో నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకునేవారు, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మేమడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855244497 లేదా 244119. ప్రజ్ఞా కార్యక్రమం ఇప్పటి నుండి 5 గంటల 50 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వింటారు

జనరల్ రౌండ్లో మీ మొదటి ప్రశ్న. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగినప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు? అలాగే ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్రశ్న మరోసారి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగినప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు? ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది? మరి ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే వెంటనే కాల్ చేయండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0855-2444-197 లేదా 244-1199. ప్రజ్ఞా కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఈ కార్యక్రమాన్ని మీరు 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినొచ్చు. జనరల్ రౌండ్లో ఉన్నామండి. జనరల్ రౌండ్లో మొదటి ప్రశ్న. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం జరిగినప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు? ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది?

సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

0: Hola, Morón. Hola, Sergio, Morón.
1: Good evening, madam.
2: హలో,
1: మేడం. గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: లక్ష్మి, కడప నుంచి మేడం.
2: ఓకే, లక్ష్మి గారు, ప్రజ్ఞా కార్యక్రమానికి స్వాగతం. మీకు ముందుగా
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
2: ప్రశ్న విన్నారా?
1: ఒకసారి అడగండి మేడం మళ్ళీ.
2: మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగినప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు? ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1: యుద్ధం వచ్చేసి 1767 to 69 మేడం.
2: ఓకే,
1: బెంగాల్ గవర్నర్ వెరెల్స్ మేడం. వెరెల్స్
2: ఏంటండి?
1: వెరెల్స్ మేడం.
2: పూర్తి పేరు చెప్పగలుగుతారా?
1: పూర్తి పేరా మేడం? వెరెల్ట్.
2: ఓకే లక్ష్మి గారు, వివరణ విందామండి. ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
2: మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగినప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు? ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది అనేది ప్రశ్న. దీనికి సమాధానం హ్యారీ వెరెల్ట్. ఆయన బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. మరి జరిగిన ఇయర్స్ వచ్చేసి 1767 to 69 వరకు, 1767 నుండి 1769 వరకు. వెరెల్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్న కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో తన ఆధిపత్యాన్ని విస్తరించడానికి పలు యుద్ధాల్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ కాలంలోనే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం బ్రిటిష్ అలాగే మైసూరు పాలకుడు హైదర్ అలీ మధ్య జరిగింది. అలీని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ సైన్యం, హైదరాబాద్ నిజాం అలాగే మరాఠాలు కూటమిగా ఏర్పడ్డాయి. యుద్ధ సమయంలో అలీ తన వ్యూహాలతో బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టాడు. మొదటి మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోతారు. అయితే 1769 ఏప్రిల్ 4 మద్రాస్ ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు పక్షాలు పరస్పరం ఆక్రమించుకున్న భూభాగాలను పునరుద్ధరించడానికి, మూడో పక్షం దాడి చేసినప్పుడు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. వెరల్ట్ కాలంలో జరిగిన ఈ యుద్ధం దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ మైసూర్ మధ్య పోటీకి నాంది పలికింది. తర్వాతి ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు పునాది పడింది. ఇప్పుడు జనరల్ రౌండ్లో రెండవ ప్రశ్న విందాం. ముడి చమురులోని వివిధ భాగాలను అంశిక స్వేదనం ద్వారా ఏ లక్షణం ఆధారంగా వేరు చేస్తారు? ప్రశ్న మరోసారి. ముడి చమురులోని వివిధ భాగాలను ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అంశిక స్వేదనం ద్వారా ఏ లక్షణం ఆధారంగా వేరు చేస్తారు? హలో హలో
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి. మీ పేరు?
3: వెంకటయ్య మేడం.
2: వెంకటయ్య గారు, ప్రజ్ఞా కార్యక్రమానికి స్వాగతం. మీకు ముందుగా ప్రశ్న విన్నారా అండి? జనరల్ రౌండ్ లో రెండవ ప్రశ్న అడిగామండి. ప్రశ్న, ముడి చమురులోని వివిధ భాగాలను అంశిక స్వేదనం ద్వారా ఏ లక్షణం ఆధారం చేసుకుని వేరు చేస్తారు? కాదండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరొకరికి అవకాశం ఇద్దాం. హలో
1: లక్ష్మి మేడం.
2: ఓకే లక్ష్మి గారు, మీ సమాధానం అండి.
1: బాయిలింగ్ పాయింట్ మేడం.
2: బాయిలింగ్ పాయింట్, సరైన సమాధానం అండి. ధన్యవాదాలు, వివరణ విందాం.
1: థాంక్ యూ మేడం.
2: ముడి చమురు అనేది భూమి అంతర్భాగం నుండి లభించే సంక్లిష్టమైన హైడ్రోకార్బన్ల చిక్కటి నల్లటి ద్రవ మిశ్రమం. ఇందులో తక్కువ పరమాణు భారం ఉన్న హైడ్రోకార్బన్లు, వీటి నుండి భారీ పరమాణు భారం ఉన్న లూబ్రికేటింగ్ నూనెలు, పారాఫిన్ మైనం, బ్యూటమిన్ వరకు అనేక సమ్మేళనాలుంటాయి. ముడిచమురును నేరుగా ఉపయోగించడం సాధ్యం కాదు. అందుకే ముడిచమురులోని వివిధ హైడ్రోకార్బన్లను వాటి బాష్పీభవన స్థానాల ఆధారంగా, అంటే బాయిలింగ్ పాయింట్స్ని బేస్ చేసుకుని వేరు చేసి పెట్రోలు, డీజిలు, కిరోసిన్, ఎల్పిజి, లూబ్రికెంట్లు, బ్యూటమిన్ లాంటి విలువైన ఉత్పత్తులను పొందుతారు. ముడిచమురును ఒక పెద్ద కొలిమిలో సుమారు 350 డిగ్రీ సెల్సియస్ నుండి 400 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత దగ్గర తక్కువ, మధ్యస్థ, మరిగే స్థానమున్న హైడ్రోకార్బన్లు ఆవిరిగా మారతాయి. అధిక మరిగే స్థానమున్న భాగాలు ద్రవరూపంలోనే ఉంటాయి. వేడి చేసిన బాష్పాల మిశ్రమాన్ని అంశిక స్తంభం కింద భాగంలోకి పంపుతారు. దిగువ భాగం అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఆవిరులు పైకి ప్రయాణించే సమయంలో వాటి బాష్పీభవన స్థానాలకు అనుగుణంగా వివిధ ఎత్తుల దగ్గర ద్రవీభవిస్తాయి. ప్రతి భాగాన్ని ఒక ప్రత్యేక ట్రే దగ్గర వేరు చేసి సేకరిస్తారు. జనరల్ రౌండ్లో ఉన్నామండి. మొదటి ప్రశ్న, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగినప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు, అలాగే ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది అనేది. దీనికి సమాధానం హ్యారీ వెరల్డ్. 1767 నుండి 1769 వరకు జరిగింది యుద్ధం. మరి ముడి చమురులోని వివిధ భాగాలను ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. అంశిక స్వేదనం ద్వారా ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వేరు చేస్తారు అంటే బాష్పీభవన స్థానాలు, బాయిలింగ్ పాయింట్స్. ప్రజ్ఞా కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 0852542, దీనికి జతగా 2441119, అలాగే మరొక నెంబర్ 2441197.
3: ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఈ కార్యక్రమాన్ని మీరు 103.6 MHz ఎఫ్ఎం అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినొచ్చు. జనరల్ రౌండ్ ముగిసిందండి, తర్వాత విందాం

0: ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో శ్రోతలకు మేమిస్తున్న సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, ఇకానమీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ నాలెడ్జ్. శ్రోతలు ఏదైతే సబ్జెక్ట్ ఎంచుకుంటారో దాని నుండి వారిని 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
1: మేడం, హలో మేడం,
0: హలో
1: మేడం, వెంకటయ్య మేడం.
0: వెంకటయ్య గారు ఏ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు కోరుతున్నారు?
1: పాలిటీ మేడం.
0: ఓకే అండి, పాలిటీ నుండి మీ మొదటి ప్రశ్న. మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు?
1: వాషింగ్టన్ మేడం.
0: కాదండి,
1: శ్రీ రాజగోపాలాచారి మేడం.
0: అది కూడా సరైన సమాధానం కాదు.
1: మొట్టమొదటి ఏంది మేడం? మొట్టమొదటి
0: భారత గవర్నర్ జనరల్. ఓకే, ఆలోచిస్తుండండి.
1: రాజగోపాలాచారి మేడం.
0: కాదండి, మీ రెండవ ప్రశ్న. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏ ప్రకరణలు పౌరులకు ఆస్తి హక్కును ప్రసాదించాయి?
1: ఆర్టికల్ చెప్పాలన్నా మేడం?
0: ప్రకరణలు చెప్పాలండి. అవును. ఓకే, ఆలోచిస్తుండండి.
1: ఓకే మేడం,
0: మీ మూడవ ప్రశ్న.
1: ఆర్టికల్ 40 మేడం.
0: కాదండి.
1: ఓకే,
0: బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక సంస్థల పటిష్టత కోసం హబ్ హౌస్ నాయకత్వంలో రాయల్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఓకే, మీ నాలుగో ప్రశ్న. భారతదేశంలో ప్రాచీన కాలంలో 10 గ్రామాలకు అధిపతిని ఏ విధంగా పిలిచేవారు? కాదండి. మీ ఆఖరి ప్రశ్న. సామాజిక అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1: 1952 మేడం.
0: ఓకే, మంత్ డేట్ చెప్పగలరా?
1: అక్టోబర్ 1 మేడం.
0: అక్టోబర్ 2 అండి, పర్లేదు. ధన్యవాదాలండి. కాదండి,
1: రాజాజీ.
0: లార్డ్ మౌంట్ బ్యాటన్. ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో మొదటగా వెంకటయ్య గారు కాల్ చేశారు. వెంకటయ్య గారు ఎంచుకున్న సబ్జెక్ట్ పాలిటీ. మరి పాలిటీ నుండి ప్రశ్నలు సమాధానాలు విందాం. మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్. అలాగే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఏ ప్రకరణలు పౌరులకు ఆస్తి హక్కును ప్రసాదించాయనగా ప్రకరణం 19(1)(f) అలాగే ప్రకరణం 31. బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక సంస్థల పటిష్టత కోసం హబ్ హౌస్ నాయకత్వంలో రాయల్ కమిషన్ను 1907 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో ప్రాచీన కాలంలో 10 గ్రామాలకు అధిపతిని దశ గ్రామాణి అని పిలిచేవారు. సామాజిక అభివృద్ధి పథకాన్ని అక్టోబర్ 2, 1952 ప్రవేశపెట్టారు. దీనికి వెంకటయ్య గారు సమాధానం విన్నాం మనం. హలో, హలో, దుర్గాప్రసాద్ గారు, ప్రజ్ఞా కార్యక్రమానికి స్వాగతం. మీకు ముందుగా ఏ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు కోరుతున్నారు? ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఉన్నామండి. ఓకే, జనరల్ నాలెడ్జ్ నుండి మీ మొదటి ప్రశ్న. భారతదేశంలోని ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవుల్లో ఏ వృక్షజాతి ప్రధానమైన విశిష్టమైన లక్షణం కలిగి ఉంటుంది? సరైన సమాధానం దుర్గాప్రసాద్ గారు. మీ రెండవ ప్రశ్న. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన మొదటి సమాజం ఏది?
2: బ్రహ్మ సమాజం మేడం.
0: కాదండి,
2: ఆత్మీయ సమాజం మేడం.
0: ఆత్మీయ సభ. సరైన సమాధానం. మీ మూడవ ప్రశ్న. భారతీయ మార్టిన్ లూథర్ అని ఎవరిని పిలుస్తారు?
2: మార్టిన్ లూథర్ కింగ్. స్వామి దయానంద సరస్వతి మేడం.
0: ఓకే, మీ నాలుగవ ప్రశ్న. అంటార్కిటికాలో శీతల పవన్

0: ప్రమాణాలను ఏమంటారు?
1: లూలు అంటారు మేడం. లూలు
0: కాదండి, మీ ఆఖరి ప్రశ్న.
1: ఓకే.
0: బొర్రా గుహలు ఏ నది వలన ఏర్పడ్డాయి?
1: బొర్రా గుహ మేడం.
0: అవునండి,
1: గోమతి నది మేడం.
0: గోమతి, గోస్తని నది.
1: గోస్తని
0: అది సరైన సమాధానం అండి. ఓకే అండి, ధన్యవాదాలు. అంటార్కిటికాలో శీతల పవనాలను బ్లిడ్జెస్ అంటారండి. అలాగే భారతీయ మార్టిన్ లూథర్ అని స్వామి దయానంద సరస్వతిని పిలుస్తారు. ఇక మిగతా వాటికి మనం సమాధానాలు విన్నాం. ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా.

0: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయవేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.
1: మేడం వెంకటయ్య. మేడం.
0: ఓకే వెంకటయ్య గారు, ఏ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు కోరుతున్నారు?
1: పాలిటీ మేడం. లేదు మేడం, హిస్టరీ అంట మేడం. మా వాడు హిస్టరీ అంటాడు.
0: ఎవరు ఏదో అడిగితే దాంట్లోంచి మీరు సమాధానం
1: చెప్పండి.
0: ఓకే అండి, హిస్టరీ నుండి మీ మొదటి ప్రశ్న. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత?
1: 19
0: అండి. 2019 నాటికి
1: 175 మేడం.
0: సరైన సమాధానం అండి. మీ రెండవ ప్రశ్న, తిరుపతి ఉన్న పర్వత శ్రేణి ఏది? మైదవోలు తామ్ర శాసనం ఎవరిది? హలో. ఓకే అండి, మీ నాలుగో ప్రశ్న, తెలుగులో చెప్పండి, తెలుగులో వెలువడిన మొదటి యక్షగానం ఏది?
1: కూచిపూడి మేడం.
0: నృత్యం కాదండి, యక్షగానం. ఓకే, ఆలోచిస్తూ ఉండండి. మీ ఆఖరి ప్రశ్న, తెలుగులో తొలి శాసనం ఏది?
1: కంపమల్ల శాసనం మేడం.
0: ఏంటండి?
1: కంపమల్ల, కలమల్ల శాసనం మేడం.
0: ఎందుకండి మొత్తం పదం మార్చేసినారు మీరు? గుర్తు రాలేదా సడన్ గా? ఓకే ఓకే వెంకటయ్య గారు, ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: తెలుగులో వెలువడిన మొదటి యక్షగానం సుగ్రీవ విజయం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నంద్యాల జిల్లా అలాగే నుంచి దుర్గాప్రసాద్.
0: దుర్గాప్రసాద్ గారు, జనరల్ సైన్స్ అండి? ఓకే అండి, మీ మొదటి ప్రశ్న, నీటిని శుద్ధి చేయటంలో నీటిలో బ్లీచింగ్ పౌడర్ ను కలిపే పద్ధతిని ఏమంటారు?
2: క్లోరినేషన్ మేడం.
0: ఓకే, మీ రెండవ ప్రశ్న, గాలిలో నీటి ఆవిరి చల్లగాలుల వలన చల్లబడి నీటి బిందువులుగా మారే ప్రక్రియను ఏమంటారు?
2: సాంద్రీకరణ మేడం, కండెన్సేషన్.
0: కండెన్సేషన్ కరెక్టే, మీరు తెలుగులో ఏమన్నారు?
2: అది సాంద్రీకరణ మేడం.
0: ద్రవీభవనం కదా?
2: ద్రవీభవనం, కండెన్సేషన్ ఇంగ్లీషులో అయితే కండెన్సేషన్.
0: ఓకే, మీ మూడవ ప్రశ్న, పీడనానికి ఎస్ఐ పరిమాణం ఏది? ప్రెషర్
2: మేడం.
0: ఏంటండి?
2: పాస్కల్. పాస్కల్ మేడం.
0: కాదండి, ఆలోచిస్తుండండి. మీ నాలుగో ప్రశ్న, ప్లాస్టిక్ మిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
2: హలో.
0: హలో,
2: చెప్పండి మేడం.
0: ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? మీ ఆఖరి ప్రశ్న అండి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని వేటిని పిలుస్తారు? ఓకే అండి, సమాధానాలు.

0: దాం మిగతా వాటికి. సో పీడనానికి, ప్రెషర్కి ఎస్ఐ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని డాక్టర్ ఎల్హెచ్ బేక్లాండ్ని పిలుస్తారు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని బేకలైట్, అలాగే మెలమైన్ని పిలుస్తారు. ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
1: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
0: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
1: చిన్న చిరునవ్వు
0: పెద్ద ఆనందం.
1: టెన్షన్ ను దూరం చేసేది
0: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
1: నవ్వించండి,
0: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
1: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
0: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
1: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
0: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
1: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244417
0: లేదా 2441119.
1: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
0: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసిందండి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసిన తర్వాత మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మిగారు 20 మార్కులతో ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు 30 మార్కులతో ఉన్నారు, అలాగే వెంకటయ్య గారు 60 మార్కులతో ఉన్నారు. ఇక చివరిగా విందాం

0: గెస్ట్ రౌండ్.
1: మేడం
0: హలో.
1: మేడం వెంకటయ్య. మేడం
0: వెంకటయ్య గారు, గెస్ట్ రౌండ్ లో మీ మొదటి ప్రశ్న.
1: ఓకే.
0: బిహు పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది?
1: అస్సాం మేడం.
0: ఓకే. మీ రెండో ప్రశ్న, నబార్డ్ పూర్తి రూపం ఏంటి?
1: నేషనల్ అగ్రికల్చర్.
0: ఓకే. ఆర్డర్లో చెప్పే ప్రయత్నం చేయండి, ఆలోచిస్తూ ఉండండి. మీ ఆఖరి ప్రశ్న, భారతరత్న పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1: 1954 మేడం.
0: సరైన సమాధానం అండి, ధన్యవాదాలు.
1: నాబార్డ్ మేడం
0: చెప్పండి.
1: నేషనల్ అగ్రికల్చర్.
0: వెంకటయ్య గారు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి.
1: రూరల్ డెవలప్.
0: ఓకే అండి, ధన్యవాదాలు. హలో ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పుస్తక పఠనం అలవాటు యువతకి అవసరం. ఈ అంశంపై మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య కాల్ చేసి. హలో
2: లక్ష్మి మేడం.
0: ఓకే లక్ష్మి గారు, మీ మొదటి ప్రశ్న అండి, వీటీ కల్చర్ అనే సాగు పద్ధతి ఏ పంటకు సంబంధించింది?
2: ద్రాక్ష మేడం.
0: సరైన సమాధానం అండి. మీ రెండవ ప్రశ్న, శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అన్నది ఎవరు? ఓకే. మీ ఆఖరి ప్రశ్న, కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరండి?
2: రుద్రమదేవ మేడం.
0: కాదండి
2: మేడం, సెకండ్ క్వశ్చన్.

0: పద్ధతిలో
1: శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అన్నది ఎవరు?
0: అన్నది ఎవరా మేడం? అంటే అభిరుచి
1: ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని?
0: స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే పాస్ మేడం. మేడం ఇందాక దుర్గా ప్రసాద్ గారు చెప్పినారు కదా, పీడనానికి పాస్కల్ కూడా కరెక్టే మేడం. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 పాస్కల్ మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. వీటికి సమాధానాలు విందాము.
0: ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం.
1: సో విటికల్చర్ అనేది గ్రేప్స్ సాగు పద్ధతికి సంబంధించింది, అలాగే శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య ప్రధాన లక్షణాలు అన్నది జాన్ డీవీ, కాకతీయ రాజ్య స్థాపకుడు గుండ్యన. హలో.
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
2: నా పేరు గౌరీనాథ్ శర్మ మేడం.
1: గౌరీనాథ్ శర్మ గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా?
2: ఇంతకుముందు ఒకసారి చేశాను మేడం, ఒక 3-4 వీక్స్ బ్యాక్.
1: ఓకే అండి, గెస్ట్ రూమ్ లో ఉన్నాము. మీ మొదటి ప్రశ్న.
2: ఓకే మేడం,
1: అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడుంది?
2: క్వశ్చన్ రిపీట్ చేయండి మేడం ఒకసారి.
1: అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
2: తెలంగాణ మేడం.
1: కాదండి.
2: సరే,
1: మీ రెండవ ప్రశ్న, రైత్వారి పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు?
2: సర్ థామస్ మన్రో మేడం.
1: సరైన సమాధానం అండి. మీ ఆఖరి ప్రశ్న, మిస్ యూనివర్స్ ఇండియా 2026గా ఎవరు నిలిచారు?
2: తెలియదు మేడం, గుర్తులేదు.
1: ఓకే అండి, ధన్యవాదాలు కాల్ చేసి మీ సమాధానాలు మాకు షేర్ చేసినందుకు. ఇక మిస్ యూనివర్స్ ఇండియా 2026గా నిలిచింది కజియా లెజ్ మెజో. ఈమె కేరళ ప్రాంతానికి సంబంధించిన మహిళ. అలాగే అటపాక పక్షి సంరక్షణ కేంద్రం కొల్లేరు సరస్సులో ఉందన్నమాట. ప్రజ్ఞ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం పుస్తక పఠనం అలవాటు యువతకి అవసరం. ఈ మంచి అంశంపై మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. బుధవారం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి. ఇంతటితో గెస్ట్ రౌండ్ కూడా ముగిసిందండి. మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి గారు 30 మార్కులతో ఉన్నారు, దుర్గాప్రసాద్ గారు 30 మార్కులతో ఉన్నారు, గౌరీనాథ్ శర్మ గారు 10 మార్కులతో ఉన్నారు, అలాగే వెంకటయ్య గారు నేటి విజేత 80 మార్కులతో. కంగ్రాచులేషన్స్ వెంకటయ్య గారు, నేటి విజేత మీరే. మీరు 9440706519 ఈ నెంబర్కి ప్రశ్నలు అలాగే సమాధానాలు వాట్సాప్ చేయగలరు. మీరు పంపిన ప్రశ్నలు వచ్చే వారం ప్రజ్ఞ కార్యక్రమంలో అడగడం జరుగుతుంది. శ్రోతలు గమనించాలి, ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఇదండి నేటి ప్రజ్ఞ కార్యక్రమం. మళ్లీ రేపటి నవ్వుల నజరాన నవ్వే కావాలి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటోంది తన్మయి. నమస్తే.

యువవాణి యువతి యోగుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

15 నిమిషాలకు వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఐ పరమశివ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు. 8:00 చిత్రసీమ. 9:30 అలనాటి గీతాలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ముందుగా ఈ ప్రసారంలో సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె భజన లక్ష్మయ్య బృందం పాడిన చెక్క భజన గీతాలు వింటారు. 7:00

ఇక రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే భక్తిరంజని కార్యక్రమంలో బాలకాండం 2వ భాగం వింటారు. 6:30 సూక్తి రత్నావళి. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత శ్రీ బివి రామకృష్ణయ్య సిద్ధాంతి. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు. ఈ కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు వింటారు. అనంతరం పర్యావరణం ఒక అవగాహన శీర్షికన కొన్ని వివరాలందిస్తారు శ్రీమతి ఎం కృష్ణ తులసి. అనంతరం ఆరోగ్య సౌభాగ్యం, ఇందులో భాగంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నివేదిత గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. అనంతరం లలిత గీతాలు వింటారు శ్రీ ఎన్ సుబ్బిరామిరెడ్డి గారి గానంలో. 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం వాట్సాప్ మనోరంజన వింటారు. రేపు మధ్యాహ్నం 12:40 ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరస్వామి గారితో పరిచయం ప్రసారమవుతుంది మొదటి భాగం. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. 1:10 చిత్రసీమ వింటారు. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అనుకూలం కథానిక వింటారు రచన శ్రీమతి చలసాని వసుమతి. అనంతరం వాట్సాప్ మహిళారంజని ప్రసారమవుతుంది. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రగీతాలు, 5:15 యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో నవ్వుల నజరానా నవ్వే కావాలి జోక్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీమతి సాకే పెద్దక్క గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:15 చిత్రసీమ. 9:30 అలనాటి గీతాలు ప్రసారమవుతాయి. 10:00 హరిగతాగానం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న కొన్ని ప్రసార విశేషాలు.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: through radars, design and development and subsequent procurement of marine gas turbines. Meanwhile, for the Indian Air Force, approval was granted to various proposals to enhance the war-fighting capability of fighters, transports and helicopters. The Defence Ministry said that 98% of total procurements will be made from the Indian industry. Union Home Minister Amit Shah today presented the prestigious President's Police Colour to Goa Police at a ceremony held at the Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium in Talegaon, Goa. Mr. Shah also launched an AI-based voice assistant for the 1930 Cyber Fraud Helpline, supporting 12 languages to provide quick assistance to citizens and tourists. Addressing the gathering, Mr. Shah praised the Goa Police for its service, professionalism, courage and discipline. He said the force has played an important role in maintaining internal security, protecting the coastline and safeguarding Goa's tourism and economy.
1: With 8 decades of glorious service, the Goa Police now proudly joins the distinguished ranks of police forces across the country that have been honored with the President's Colour. This prestigious recognition is a testament to the Goa Police's glorious history, professional excellence, courage, discipline, and unwavering dedication to duty. It is in recognition of these exemplary qualities and its outstanding service to the nation that the Honorable President has conferred the President's Colour upon the Goa Police.
2: गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया है.
0: The Home Minister urged the force to take the lead in combating narcotics and work towards eliminating the menace by 2029. Mr. Shah also highlighted India's 7.8% GDP growth in the first quarter and its growing role in disaster relief and capacity building globally. Earlier in the day, Home Minister Amit Shah chaired the 28th meeting of the Western Zonal Council in Panchi. Delhi Chief Minister Rekha Gupta said that the alleged owner of the building that collapsed yesterday in Satiniketan has been arrested. In a social media post, the Chief Minister said 5 MCD officials, including Deputy Commissioner, Superintending Engineer, Executive Engineer, Assistant Engineer and Junior Engineer, have also been suspended with immediate effect. She said the buildings with the 5th floor across Delhi have been ordered to be sealed immediately. The death toll in the Satiniketan building collapse in New Delhi has reached 7. National Disaster Response Force, NDRF, is continuing its search and rescue operation at the site of the building collapse. AIIMS Delhi informed that a total of 12 victims were brought to the hospital. Of them, 6 died and 1 later succumbed to injuries. AIIMS added that 3 individuals who were rescued are in critical condition while 2 are stable. Of them, 1 has been discharged. The Election Commission today announced by-poll to Nagaon Lok Sabha seat in Assam. It has also announced assembly by-polls for 2 seats each in Tamil Nadu and West Bengal and 1 seat in Puducherry. The Commission said Madurantakam and Dharapuram seats in Tamil Nadu, Rejinagar and Nandigram seats in West Bengal and Thattanachavadi assembly seat in Puducherry will go to polls. Notification for the Lok Sabha and Assembly by-poll will be issued on Wednesday. External Affairs Minister Dr. S. Jayashankar has said that in an era where the world is worried about uncertainty, India and Luxembourg have a trusted relationship. Dr. Jayashankar said this while meeting Deputy Prime Minister, Minister of Foreign Affairs and Foreign Trade of Luxembourg, Xavier Bettel, in New Delhi this afternoon. Prime Minister Narendra Modi will visit Gujarat and Maharashtra tomorrow. In Vadodara, the Prime Minister will lay the foundation stones, inaugurate and dedicate to the nation various development projects worth more than 35,000 crore rupees. And reigning world champion Sheetal Devi has confirmed a medal for India by storming into the women's compound individual final on the third day of the Stage 3 of World Archery Para Series in Ahmedabad today. And that's the end of this news bulletin.
3: प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आखिरी लाइन इससे बेहतर कुछ नहीं.
4: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
5: मीटी
6: ईएमआई अद्दे ఎలా మేనేజ్ చేయను?
5: ఓ పై ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
6: ఏంటి?
5: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
6: ఇంత సులువా?
5: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
6: వద్దు బాబు వద్దు,
5: మీ బ్యాంక్ ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి. ఆర్బీఐ అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామని, అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడిస్తూ,
9: బడుగు బలహీన వర్గాల కోసం కార్యక్రమాలు చేపట్టాం. మహిళ, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాం. మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏది. పెట్టుబడులు తెచ్చి అభివృద్ధికి అధికంగా ఖర్చు చేస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఈ 3 ప్రాంతాల్లో కేంద్రాలుగా పెట్టుకుని ఆ ప్రాంత ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పోలవరం, అమరావతిని నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తాం.
8: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్త ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 0 వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల నియామకాలు చేపడుతున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలలో 1294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుత 913 పోస్టులతో కలిపితే మొత్తం 2207 పోస్టుల నియామకాలు పూర్తవుతాయని వివరించారు. తాజా ఖాళీల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులున్నాయని మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ జరగనుందని, జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్టిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు జరుగుతాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కన్న గ్రామీణ భారత వికాస స్వప్నాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాకారం చేస్తోందని ప్రశంసించారు. సమాజ సేవలో వెంకయ్యనాయుడు తరిస్తున్నారని, గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారని కొనియాడారు.
10: సేవా, సంస్కార్ ఔర్ సమాజ్ హిత్ కే సంకల్ప కే సాథ్ 25 వర్షో కీ యే యాత్రా నిశ్చిత రూప్ సే అభినందనీయ హై ఔర్ పూరే సమాజ్ కే లియే ప్రేరక హై. మై ఇస్ అవసర్ పర్ విశేష రూప్ సే స్వర్ణ భారత్ ట్రస్ట్ కీ స్థాపనా కే లియే ప్రేరణా దేనే వాలే ఆదరణీయ శ్రీ ఎం వెంకయ్య నాయుడు జీ కే ప్రతి అప్నా ఆభార్ వ్యక్త కర్నా చాహూంగా. మిత్రో, మై ఆజ్ యహాన్ ఏక్ సంజోగ్ కీ చర్చా కర్నా చాహూంగా.
8: కాగా యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, అంకితభావం, పట్టుదలతో విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ కాజీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆడిటర్లు సిబ్బందికి ఈరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

0: మాట్లాడుతూ బోర్డు సేవలు కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ మొబైల్ యాప్ రూపొందించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న డిజిటల్ గవర్నెన్స్ కు అనుగుణంగా వక్ఫ్ బోర్డులోనూ ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది April 1 నుండి అమల్లోకి తీసుకొచ్చింది. సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు ఈ నిబంధనల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా ఈ నిబంధనలను రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ పట్టణ పరిధిలో రహదారుల పక్కన వ్యర్థాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఈరోజు కలెక్టర్, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలని, రహదారులు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తి బకాయి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అతడిని నిర్బంధించి వీధుల్లో తిప్పిన ఘటనను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇందుకు బాధ్యులైన 5 హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన, చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడిన తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆరోహణ ఏఏ ఫెలోషిప్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ ఈరోజు ప్రారంభించారు. తొలి విడతలో 50 గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలతో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్పై అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః అద్య గోవాయాః పణజీనగరే పశ్చిమక్షేత్రీయ పరిషదః 28వ ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తత్ర గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలరితి విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర లగ్జంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటల్ ఇత్యనే

సహ ఉపవేశనం కృతవాన్. ఉక్తవాన్ చయత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జంబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య సప్త యావత్ ఉపాగత. దిల్లీ నగర నిగమస్య దక్షిణ క్షేత్రస్య ఉపాయుక్తం సమేత్య చత్వారః అభియంతారః తాత్కాలిక ప్రభావేణ నిలంబితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వః యావత్ బిహార్ మధ్యప్రదేశ్ పూర్వోత్తర ప్రదేశ ఉత్తరాఖండ పశ్చిమ బంగాళ పూర్వోత్తర భారత్ ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనాస్తి. విశ్వ దివ్యాంగ ధనుర్విద్యా శృంఖలాయాం శీతల దేవీ అంతిమచక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతి. అపి చ టెనిస్ స్పర్ధాయాం పూర్వతన విజేతారౌ అరీనా సవాలింకా అథ కార్లోస్ అల్కరాసః యుఎస్ ఓపెన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్య చక్రే స్వస్థానం రక్షితవంతౌ. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య గోవాయాః పణజీ నగరె పశ్చిమ క్షేత్రీయ పరిషదః అష్టావింశతితమస్య ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. పరిషది గోవా గుజరాత్ మహారాష్ట్రైస్సహ కేంద్రశాసిత ప్రదేశౌ దాదరా నగర హవేలీ దమనదీవ్ ఇత్యేతౌ చ సమ్మిలితౌ స్తః. ఉపవేశనే గోవాయాః ముఖ్యమంత్రి ప్రమోద సావంతః, గుజరాతస్య ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలః, మహారాష్ట్రస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీసః చ భాగం గృహీతవంతః. దాదరానగర హవేలీ దమనదీవ్ ఇత్యేతయోః ప్రతినిధయః అపి ఉపవేశనే భాగం గృహీతవంతః. ఉపవేశనస్య కార్యసూచౌ కేంద్రరాజ్యయోః మధ్యే సామాన్య హిత సంబద్ధాని ప్రకరణాని అథ సంయుక్తరూపేణ కార్యాచరణం చ సదృశాః విషయాః సమావిష్టాః ఆసన్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః తలేగాంవ్ స్థితే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం ఇత్యస్మిన్ క్రీడాంగణె ఆయోజితే సమారోహే గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలరితి విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. ప్రెసిడెంట్స్ పులిస్ కలరితి ధ్వజ రాష్ట్రపతి కా నిశాన్ ఇతి నామ్నా అపి ప్రఖ్యాతః. సహ కస్మైచిత్ ఆరక్షిబలాయ ప్రదీయమానేషు సర్వోచ్చ సమ్మానేషు అన్యతమః అస్తి. అనేన సమ్మానేన గోవారక్షిబలస్య రాజ్యస్య జనాన్ ప్రతి సమర్పిత సేవా అనుశాసనం ప్రతిబద్ధత చ సమ్మానితా భవతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సంప్రతి ప్రచలితే అస్మిన్ సమారోహే భాగం గృహ్ణాతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః గుజరాత్ మహారాష్ట్రయోః యాత్రాయై ప్రస్థాస్యతి. వడోదరాయాం ప్రధానమంత్రి 35,00,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనంచ కృత్వా ఏతాని రాష్ట్రాయ సమర్పయిష్యతి. మహారాష్ట్రస్య ముంబై నగరె ప్రధానమంత్రి ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనద్య యువానః మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య విరుద్ధం సుదృఢం పక్షం స్వీకర్తుం మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణే చ సక్రియతయా యోగదానం దాతుం ఆహూతవాన్. అసమస్య గువాహాటీ విశ్వవిద్యాలయే ఆయోజితే కార్యక్రమే విద్యార్థినః సంబోధయన్ ఉపరాష్ట్రపతిః యువకేభ్యః మాదక ద్రవ్యాణాం విరుద్ధే సంఘర్షే ప్రతిబద్ధతయా స్థాతుం ఆగ్రహం కృతవాన్. సహ ఉపస్థితాన్ జనాన్ మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణాయ కార్యం కర్తుం సంకల్పం కారితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉక్తవాన్ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జమబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. డాక్టర్ జయశంకరః అద్య మధ్యాహ్నే నవదిల్ల్యాం లగ్జంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా విదేశ వ్యాపార మంత్రిణా చ జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనావధౌ వక్తవ్యమిదం ప్రదత్తవాన్. డాక్టర్ జయశంకరః వర్షస్య ప్రారంభే కృతాం స్వకీయాం లగ్జంబర్గ్ యాత్రామపి స్మృతవాన్. విదేశమంత్రి ఉక్తవాన్ యత్ వాణిజ్యం నివేశః విత్తీయ సహకారశ్చ ఉభయోః దేశయోః సంబంధానాం కృతె కేంద్రే స్థితాః సంతి. జేవియర్ బెటల్ స్వీయ సంబోధనె ఉక్తవాన్ యత్ లగ్జంబర్గ్ దేశస్య భారతస్య చ మధ్యే విశ్వసనీయాః సుదృఢాశ్చ సంబంధాః సంతి.
श्री बेटल अद्य उष

నేటి పల్లెప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె భజన లక్ష్మయ్య బృందం పాడిన చెక్క భజన గీతాలు వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు ఇంతవరకు శ్రీ కె భజన లక్ష్మయ్య బృందం పాడిన చక్క భజన గీతాలు విన్నారు. నేటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వ్యవసాయ సూచనలు వింటారు.
1: తీగజాతి కూరగాయల్లో విత్తనోత్పత్తిని గురించి తెలుసుకుందాం. తీగజాతి కూరగాయ పంటలు కుకుర్బుటేసి కుటుంబానికి చెందిన మొక్కలు. వీటిలో సొర, బీర, కాకర, దొండ, పొట్ల, పచ్చిదోస, కూరదోస, బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి అనే రకాల్ని మనం సాగు చేస్తూ ఉంటాము. రైతులు తర్వాత పంటగా వేసుకోవడానికి లేదా ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనాలను అమ్మేందుకు సొంతంగా విత్తనోత్పత్తిని చేపట్టచ్చు. విత్తనాలను అవసరం మేరకు ఉత్పత్తి చేసి నిల్వ చేసుకోవచ్చు. బీర, కాకర, పొట్ల, సొర విత్తనాలు 3 సంవత్సరాల వరకు

ఖర్బూజా, తర్బూజా విత్తనాలను 4 నుండి 5 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్టంలో వీటి విత్తనోత్పత్తికి అనుకూల పరిస్థితులున్నాయి. ఖరీఫ్, వేసవికాలాల్లో వీటిలో విత్తనోత్పత్తి చేపట్టచ్చు. అయితే ప్రధానంగా ఉష్ణమండలపు పంటలు కావడం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం, చీడపీడల సమస్య తక్కువ కావడం వల్ల వేసవిలో వీటిలో విత్తనోత్పత్తి చేపడితే విత్తనాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. అయితే రైతులు అన్ని నేలల్లోనూ విత్తనోత్పత్తి చేపట్టడానికి వీల్లేదు. ప్రభుత్వ సంస్థల నుండి విడుదల చేసిన రకాల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి. సంకర రకాల ఉత్పత్తికి ఆడ, మగ జనకాలు కావాలి. వీటిని ఉపయోగించి సంకర రకం విత్తనోత్పత్తి కొంచెం కష్టం కూడా. కాబట్టి రైతులు సూటి రకాల్లోనే విత్తనోత్పత్తి చేపట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో సాగుకు సిఫారసు చేసిన రకాల్లో విత్తనోత్పత్తి చేపట్టడం మంచిది. సొరలో అర్కా బహార్, పీఎస్పీఎల్, కాకరలో పూసాదో మౌసామి, కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్, కోయంబత్తూర్ లాంగ్ వైట్, అర్కా హరిత, అలాగే బీరలో జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్, పూసా నజ్దర్. ఇక కూరదోసలో RNS M1-2, పచ్చిదోసలు అయితే కో 1, అలాగే బూడిద గుమ్మడిలో కో 1, కో 2, శక్తి. మంచి గుమ్మడిలో అర్కా సూర్యముఖి, అర్కా చందన, పూసా అలంకార్, పూసా విశ్వాస్. ఇవన్నీ కూడా సూటి రకాల్లో సాగుకు అనుకూలమైన రకాలు. అలాగే పొట్లలో శ్వేత కో 1, కో 2. తర్బూజాలో హరమధు, దుర్గాపూర్ మధు, పూసా షర్బతి, పంజాబ్ సన్హేరి సూటి రకాలు విత్తనోత్పత్తికి అనుకూలమైన రకాలు. విత్తనోత్పత్తిలో కీలకాంశం పూత స్వభావం, పుష్పించే విధానంపై అవగాహన పెంచుకోవడం. పూత స్వభావం విషయానికి వచ్చినట్టయితే మొక్కల్లోని ఆకు, కాండాల మధ్యలో పూలు వస్తాయి. ఒకే మొక్కలో వేరువేరుగా ఆడ, మగ పుష్పాలు ఏర్పడతాయి. దీనివల్ల పరపరాగ సంపర్కం ఎక్కువగా జరుగుతుంది. స్వతహాగానే 60-80% వరకు పరపరాగ సంపర్కమే. నాటిన తర్వాత 45 రోజుల నుంచి పూత మొదలవుతుంది. మొక్క కాండం మీద మొదటి 4 నుండి 5 పూత కణుపుల్లో మగపూలు వస్తాయి. ఆ తర్వాత మిగతా కొన్ని కణుపుల్లో 2వ తరం కొమ్మల్లో ఆడపూలు వస్తాయి. సాధారణంగా ప్రతి 15 మగపూలకు తర్వాత ఒకే ఒక ఆడపువ్వు వస్తుంది. పూలు విచ్చుకోవడం, పుప్పొడి రేణువుల విడుదల, కాయలు కట్టుకోవడం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మార్చి ఏప్రిల్ నెలల్లో దోస, ఖర్బూజా, తర్బూజా గుమ్మడిలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య పూలు విచ్చుకుంటాయి. ఇందుకు 13 డిగ్రీల నుండి 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. సొర, కాకరలో పూత ఆలస్యంగా వస్తుంది. మధ్యాహ్నం తర్వాత అధిక ఉష్ణోగ్రతలలోనే కాయ కడుతుంది. స్వతహాగా స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం తేనెటీగలు, ఇతర కీటకాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి అధిక కాయల దిగుబడికి, విత్తనోత్పత్తికి సంపర్క కారకాలైన తేనెటీగలు ముఖ్యం. వీటి యాజమాన్యానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఎకరానికి 2-3 తేనెటీగల తుట్టెల్ని ఉంచాలి. వీటి చర్యలు ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు చురుగ్గా ఉంటాయి. పంట పొలంలో ఒకచోట నీటి వనరు ఉంటే వీటి కదలిక బాగుంటుంది. చలి, ఆర్ద్రతతో కూడిన వాతావరణంలో తేనెటీగల చర్యలు మందకొడిగా ఉంటాయి. పూత మొదలై 5 నుండి 6 రోజుల తర్వాత మాత్రమే తేనెటీగల్ని వదలాలి. మరీ ముందుగా వదిలితే పొలం నుంచి తప్పించుకుపోయే అవకాశం ఉంది. అలాగే తీపి మొక్కజొన్న పరాగ రేణువులకు తేనెటీగలు బాగా ఆకర్షించబడతాయి. కాబట్టి ఎకరానికి 10 మొక్కలు ఉంటే మంచిది. తేనెటీగలు పురుగు మందులకి తట్టుకోలేవు. అందువల్ల పగలు ఆలస్యంగా, రాత్రిపూట త్వరగా పురుగు మందులు పిచికారీ చేస్తే తేనెటీగల మీద వాటి ప్రభావం ఉండదు. దోసజాతి పంటలన్నీ పరపరాగ సంపర్కం చెందేవి కాబట్టి వేర్పాటు దూరం కీలకం. ఒకే పంటలో ఇతర రకాల నుండి అదే రకంలో విత్తన స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా లేని పొలాల నుంచి ఫౌండేషన్ విత్తనోత్పత్తికి 1000 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి 500 మీటర్ల వేర్పాటు దూరాన్ని పాటించాలి. మురుగునీరు పోయే సౌకర్యమున్న లోతైన, సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉంటే మంచిది. ఆమ్ల నేలలు, క్షార నేలలు పనికిరావు. విత్తనం త్వరగా మొలకెత్తడానికి తొలిదశలో అభివృద్ధికి నేల ఉష్ణోగ్రత 10 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఉండాలి. హెక్టర్ కి 15 టన్నులు బాగా చివుకున్న పశువుల ఎరువు, 50 నుండి 55 కిలోల నత్రజని, 25 నుండి 30 కిలోల భాస్వరం, 25 నుండి 30 కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులని పంటకు వేసుకోవాలి. పంట పొలం తయారీకి 3 వారాల ముందు పశువుల ఎరువు వేసుకోవాలి. మొత్తం భాస్వరం

పొటాష్ ఎరువు 30% నత్రజని ఎరువుల్ని దుక్కి తయారీలోనూ, అలాగే 3 ఇంతల నత్రజని ఎరువును 2 సమభాగాలుగా చేసి మొక్కలు బాగా ఎదిగే దశలో 15 రోజుల తర్వాత వేయాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. కాయలు ఏర్పడడానికి ముందే నత్రజని అందించడం పూర్తి చేసుకోవాలి.

0: లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ లేదా 250 మిల్లీగ్రాముల సీసీసీ లేదా 50 మిల్లీగ్రాముల మాలిక్ హైడ్రోజైడ్ ని కలిపి పిచికారీ చేయాలి. విత్తటానికి 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. బోదలు కాలువల పద్ధతి. దీనిలో పంటకు సిఫారసు చేసిన దూరాన్ని బట్టి బోదలు కాలువలు తయారు చేసుకోవాలి. కాలువల చివర్లలో విత్తుకోవాలి. మొక్కలు పక్కనే ఉన్న బోదలపైన వస్తాయి. అదే వర్షాకాలంలో అయితే ఎత్తైన మళ్లు తయారు చేసి మధ్యలో కాలువలు వదలాలి. మొక్కలని కాలువల్లో నాటి బోదలపై ఇరువైపులా పాకించాలి. ఇక నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే కాకరలో సొరలో విత్తన కవచం గట్టిగా ఉంటుంది. కాబట్టి మొలకెత్తడానికి తగినంత తేమ అవసరం. ప్రతి 4 నుండి 5 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు పెట్టుకోవడం ద్వారా నేలలో తేమని కాపాడుకోవచ్చు. వేరు వ్యవస్థ చుట్టూ మాత్రమే సాగునీటిని అందించాలి. మొత్తం మొక్కను తడపకూడదు. పరపరాగ సంపర్క స్వభావం వల్ల ఒకే రకంలో కూడా వైవిధ్యం ఉండే అవకాశం ఉంటుంది. పూతకు ముందు, పూత అపరిపక్వ కాయ దశ, కాయలు ముదిరిన దశల్లో 3 సార్లు విత్తన క్షేత్రాలని తనిఖీ చేయాలి. కండరంగు, మందం, మొత్తం కరిగే ఘనపదార్థాల ఆధారంగా ఖర్బూజా తర్బూజాలో కండపై చారలు, నెట్టింగ్ ఆధారంగా ఖర్బూజాలో కండపై చారలు, కండ స్వభావం ఆధారంగా తర్బూజాలో కల్తీళ్లను గుర్తించి ఏరివేయాలి. అన్ని అటవీ జాతులు కల్తీళ్లను పూతకు ముందే తీసేయాలి. ధృవీకరణ విత్తనోత్పత్తికి విత్తన క్షేత్రంలో కల్తీలు, విత్తనం ఆశించే తెగుళ్లు 0.20% మించకూడదు. వైరస్ తెగుళ్లు ఆశించిన కల్తీలు 1% మించకూడదు. కలుపు గింజలు అసలు కలిసి ఉండకూడదు. ఇక కొత్త విత్తన సేకరణ కోసం కోతకి బాగా పండిన పండ్లను మాత్రమే సేకరించాలి. వర్షాకాలం కంటే వేసవిలో త్వరగా పక్వానికి వస్తాయి. విత్తనం కట్టేందుకు పట్టే సమయం పంటను బట్టి మారుతుంది. కాకర, పొట్ల, దోసకి 65 రోజులు, సొరలో 75 నుండి 80 రోజులు, గుమ్మడిలో 100 రోజులు, బూడిద గుమ్మడికి 90 నుండి 95 రోజులు, తర్బూజా కర్బూజాలలో 80 నుండి 85 రోజులు పడుతుంది. దోసలో పండ్లు లేత పసుపు నుండి బంగారు పసుపు రంగులోకి మారినప్పుడు పండ్లని సేకరించాలి. విత్తన సేకరణకి ముందుగా ఏర్పడ్డ పూర్తిగా పండిన పండ్లని పరిగణించాలి. బీర, సొర, పొట్లలో కాయల లోపల గింజలు శబ్దాన్ని గమనించి వాటిని పగలగొట్టి విత్తనాలు సేకరించాలి. మిగతా వాటిలో గుజ్జు విత్తనం కలిసి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సేకరించాలి. సేకరించిన పండ్లను ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒకవైపు రంధ్రం చేసి విత్తనాలని సేకరించాలి. పొట్ల, బీరల్లో విత్తనాన్ని సేకరించాలి. ఇక తడి పద్ధతిలో విత్తనాన్ని సేకరించే విధానాన్ని చూసినట్టయితే దోస, తర్బూజ, ఖర్బూజ, కాకర, బూడిద గుమ్మడిలో విత్తన సేకరణకి వాడే పద్ధతి ఇది. దోస, కాకరలో కాయలను నిలువుగా చీల్చాలి. విత్తనాలను తీయాలి. మంచి గుమ్మడి, ఖర్బూజాల్లో కాయల్ని 2గా కోసి విత్తనం గుజ్జుని సేకరించాలి. బూడిద గుమ్మడి, తర్బూజాలలో మొత్తం లోపలి గుజ్జుని బయటకు తీయాలి. ఆ తర్వాత గుజ్జు నుండి విత్తనాల్ని సేకరించాలి. అందుకు 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మొదటిగా యాంత్రిక సేకరణ పద్ధతి. దీనిలో యంత్రం పండ్లను ముక్కలుగా కోసి గుజ్జునిస్తుంది. ఆ తర్వాత గుజ్జు నుండి విత్తనాలని వేరు చేస్తుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
4: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
5: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
4: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
5: చిన్న చిరునవ్వు
4: పెద్ద ఆనందం.
5: టెన్షన్ ను దూరం చేసేది
4: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
5: నవ్వించండి,
4: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
5: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
4: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
5: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరి

0: అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
0: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917
1: లేదా 2441119.
0: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
2: అటల్ పెన్షన్ యోజన.
3: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణచారులు జిల్లా పరిషత్ హై స్కూల్లో, అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా, అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళా బృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేట్

0: ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చంద్రకాంత అభిదాన్ భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మనిర్భరత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి 2027 మార్చి నాటికి 300 కెవికేల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కి సేవా రాష్ట్రపతి జీకే దియే హువే నిశాన్ కే సాథ్ దేశ్ భర్ కి పోలీస్ కి కతార్ మే ఖడీ హై. ఈ గౌరవ్ జిన్ జిన్ రాజ్యో కి పోలీస్ కో మిలా వో పోలీస్ కే గౌరవశాలి ఇతిహాస్, సాహస్ ఔర్ సమర్పణ కే కారణ హీ రాష్ట్రపతి మహోదయ నే గోవా కో ప్రెసిడెంట్ కలర్ సే సన్మానిత్ కర్నే కా కామ్ కియా.
0: అంతకుముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
3: ఇస్రో ఈస్ నాట్ ప్రైవేట్ సెక్టర్. ఇస్రో ఈస్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వీఆర్ వర్కింగ్ దేర్. వన్ ఆఫ్ ద మ్యాండేట్ టు ఇన్స్పైర్ ఇస్రో అండ్ ఎన్సిలీస్ టు గ్రో ద స్పేస్ ఎకోసిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు ద బడ్జెట్. వాట్ ఎవర్ ఇస్రో నీడ్స్ పర్ ఇయర్ గవర్నమెంట్ ఇస్ అలాటెడ్. దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ బడ్జెట్.

0: స్పేస్ చైర్మన్ పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్తో సరిత తలపడతారు. దీంతో భారత్కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి వింటారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు.
2: రైతు సోదరులకు నమస్కారాలు అండి. మనం ఇప్పుడు వరి పంట నాశించేటటువంటి వివిధ రకాల చీడపేడలు, వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి చేయవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకుందాం. సాధారణంగా వరి పంట దిగుబడులు తగ్గడానికి గల అనేక కారణాల్లో చీడపీడలు కూడా ప్రధానమైనవి. ఈ చీడపీడల వలన దాదాపుగా 37% నష్టం కలుగుతుంది. చీడపీడలు మొదటగా చూసినట్లయితే తెగుళ్లు ముఖ్యమైనవి. ఈ తెగుళ్ళలో అగ్గి తెగులు అనేది ప్రధానమైన తెగులు. ఇది సాధారణంగా రబీ సీజన్లో వస్తుంది. ఇది మాగ్నోపోర్టే వరైజీ అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఈ తెగులు మనకి సాధారణంగా పంట లేనటువంటి సమయంలో ఈ శిలీంధ్రము విత్తనం ద్వారా గాని కొన్ని రకాల కలుపు మొక్కలు, ఓదర, తొంగ, గరికి లాంటి కలుపు మొక్కల మీద ఆవాసం చెంది అనుకూలమైన పరిస్థితుల్లో మన వరి పంట మీద తెగుళ్ళ లక్షణాలు కలుగజేస్తుంది. ఈ లక్షణాలు చూసినట్లయితే మొదట ఆకులు

మీద ముదురు గోధుమ లేదా నలుపు రంగు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేణ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో వచ్చి తెలుపు రంగు లేదా బూడిద రంగులో ఉండడం మనం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఇవి వాటి యొక్క సైజు పెరిగి నూలకండ ఆకారంలో కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ తీవ్రత పెరిగే కొద్దీ ఒక మచ్చ ఇంకొక దానితో కలవడం వలన ఆకు అంతా ఎండిపోవడం జరుగుతుంది. అందువలన ఇది మనకి దూరం నుంచి పొలాన్ని చూసినట్లయితే తగలబడినట్లుంటుంది. అందువలన దీన్ని అగ్గి తెగులు అంటారు. ఇంకా ఇంకొక రకమైన లక్షణాలు ఏంటంటే ఈ తెగులు లక్షణాలు కాండం యొక్క కణుపుల మీద ఏర్పడినట్లయితే కణుపుల మీద ముదురు గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడడం, అక్కడ కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన కణుపుల వద్ద ఇరగడం వలన పిలకలు కూడా వాలి పడిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ తెగులకు సంబంధించిన లక్షణాలు వెన్ను తీసేటప్పుడు వెన్ను యొక్క మెడభాగం మీద కూడా ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడి అక్కడ మెడ దగ్గర కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన మెడ దగ్గర విరిగిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని మెడ విరుపు అంటారు. అందువల్ల ఏంటంటే పోషక పదార్థాలు మనకు కాండం నుంచి వెన్నులో ఉండేటటువంటి గింజలకు అందకపోవడం వలన తాలు గింజలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇవి లక్షణాలు. ఎప్పుడైతే వాతావరణంలో రాత్రిపూట ఉష్ణోగ్రత పర్టికులర్గా 20 డిగ్రీలు అంతకన్నా తక్కువగా ఉండడం, గాలిలో తేమ శాతం 90% ఎక్కువగా ఉండడం, ఉదయం వేళలో మంచు పడుతూ ఉండడం, ఇంకా మబ్బులతో కూడినట్టు వాతావరణం ఉండడం, ఇవన్నీ కూడా ఈ తెగులు రావడానికి అనుకూలమైన పరిస్థితులు. ఈ పరిస్థితులు సాధారణంగా మంచుతో పడే వాతావరణం నవంబరు మొదటి వారం నుంచి మనకు ఫిబ్రవరి చివరి వారం వరకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అగ్గి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ తెగులు సాధారణంగా విత్తనాల ద్వారా కానీ, ఇంకా భూమిపై ఉండేటటువంటి ఎండుగడ్డి మీద కానీ, కొన్ని రకాల కలుపు మొక్కలైనటువంటి ఊదర, తుంగ, గరిక లాంటి ఒక మొక్క నుంచి వరి మొక్కలను ఆశించి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఈ తెగులు నివారణ కొరకు మనము తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. తెగులు తట్టుకునే రకాలైనటువంటి నెల్లూరు మషూరి కానీ, నెల్లూరు NLR 3354 కానీ, ఇంకా IR 64 కానీ, MTU 1121 కానీ, 1156 కానీ, అటువంటి తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకున్నట్టయితే మనకు వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విత్తనాలను కూడా స్వీకరించేటప్పుడు అంతకు ముందు సీజన్లో ఏ పొలంలో అయితే తెగులు లేదో అటువంటి పొలం నుంచి మాత్రమే విత్తనం తీసుకొని మనం విత్తనం నాటుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంధ్రాన్ని మనం అరికట్టవచ్చు. ఈ విత్తన శుద్ధి కొరకు తడి విత్తన శుద్ధి అయితే 1 కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటి తీసుకొని దాంట్లో 1 గ్రాము కార్బండజం అనే మందును కలిపి నానబెట్టి దాంట్లో 1 కిలో విత్తనాన్ని నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా రైతు సోదరులు ఎన్ని కిలోలు అయితే విత్తనాన్ని నానబెడుతున్నారో అన్ని గ్రాములు మందును అన్ని లీటర్ల నీళ్లలో నానబెట్టి ఆ మందు ద్రావణంలో ఈ విత్తనాలను నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. ఇది తడి విత్తన శుద్ధి. అది కాకుండా పొడి విత్తన శుద్ధి కొరకైతే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు కార్బండజం అనే మందును కలుపుకొని నారుమళ్ళలో చల్లుకోవాలి. నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వాడకూడదు. ఖచ్చితంగా పొటాష్ ఎరువులను వేసుకోవాలి. మొదట్లో ఒకసారి అంకుర దశలో ఒకసారి వేసుకున్నట్లయితే ఈ పొటాష్ ఎరువు వలన మొక్కకు తెగులు తట్టుకునే శక్తి పెరిగి తద్వారా తెగుల నుంచి కాపాడబడుతుంది. నత్రజని ఎరువులను సిఫార్సు మించి వేసుకోకూడదు. ఖచ్చితంగా సిఫార్సు మించి వేసుకోకుండా సిఫార్సు మేరకు ఏ ప్రాంతాల్లో ఎంతెంత సిఫార్సు ఉండేవో ఆ మేరకు మాత్రమే నత్రజని ఎరువును వేసుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా తెగుల నుండి కాపాడుకోవచ్చు. ఇంకా ఈ తెగులు ఇందాక చెప్పుకున్నట్లుగానే వరి మొక్కనే కాకుండా ఇంకా వేరే రకాల కలుపు మొక్కలైనటువంటి ఊదర కానీ, తుంగ కానీ, గరిక కానీ వంటి కలుపు మొక్కల మీద ఆశించి తర్వాత వరి పంట నాశిస్తుంది కాబట్టి అటువంటి కలుపు మొక్కల్లో గట్ల మీద కానీ లేకపోతే వరి పొలంలో కానీ లేకుండా సరైనటువంటి సమయంలో కలుపు యాజమాన్య చర్యలు చేపట్టాలి. అగ్గి తెగులు సోకినట్టు పొలంలో ఆరకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏంటంటే మెడవిరుపు దశలో ఆరగడుతుంటారు రైతులు. అట్లా ఆరగడితే మెడవిరుపు దశలో తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నీళ్లు కూడా ఆ దశలో ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆరినట్లయితే కూడా అగ్గి తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి నీటి యాజమాన్యం కూడా పాటించాలి. తర్వాత మందులకు వచ్చినట్లయితే ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ప్రారంభ చిహ్నాలు అంటే మొదట చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి, అటువంటి సమయంలోనే గుర్తించి ఈ ట్రైసైక్లోజోల్ అనే మందును 1 ఎకరాకు 120 గ్రాములు కానీ, ఐసోప్రోతల్ అనే మందును
ఎకరాకు 300 మిల్లీలీటర్లు కానీ

కాసుకామైసిన్ అనే మందును ఎకరాకు 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి మళ్ళా అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి మళ్ళా అవసరమైతే ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ తెగులు పాముపడ తెగులు రైజోక్టోనియస్ అలానే అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఇది వరి పండించేటటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని సీజన్లో రావడం జరుగుతుంది. ఇంకా అన్ని రకాల మీద కూడా రావడం జరుగుతుంది. అంటే దీన్ని తట్టుకునేటటువంటి రకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా రకంతో సంబంధం లేకుండా యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ తెగులు సాధారణంగా మొదట భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రం సంబంధించిన బీజాలు కానీ లేకపోతే విత్తనంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలు కానీ ఇంకా గట్లు మీద ఉండేటటువంటి కొన్ని కలుపు మొక్కలు చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల మీద కానీ జీవించి ఉండేటటువంటి శిలీంధ్రము దాని శిలీంధ్ర బీజాలు అనుకూలమైన పరిస్థితుల్లో వరి మొక్క యొక్క మొదటి భాగానికి చేరి తెగులను కలుగు చేస్తాయి. తెగులు కలుగు చేసినప్పుడు మొదట చిన్న చిన్న ఆకుపచ్చ బూడిద రంగులో ఉండేటటువంటి మచ్చలు కాండం మొదటి దగ్గర ఉండేటటువంటి ఆకుల యొక్క వరల మీద చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు వలయాకారంలో ఉంటాయి. కొన్నిసార్లు నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉంటాయి. క్రమేణా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా కొంచెం పెద్దవయ్యి మనకి వాటి అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండడం, తర్వాత మధ్య భాగంలో బూడిద రంగులో ఉండి చూడడానికి పాము పడ మచ్చల్లాగా ఉంటాయి. ఈ మచ్చలన్నీ కూడా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఒకదానితో ఒకటి కలిసి ఇంకా కాండంలో ఉండే కింద ఆకుల నుంచి పై ఆకులకు వ్యాపించడం, ఇంకా తర్వాత కంకి భాగానికి వ్యాపించడం జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పొలంలో మొక్కలు పిలకలు కట్టే దశలో ఉన్నట్లయితే గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది. అదే మనకు కంకి దశలో ఉన్నట్లయితే తాలుగింజలు కూడా ఏర్పడడం మనం గమనించవచ్చు. అదేవిధంగా పాముపడ తెగులు వలన తెగులు చోకినటువంటి అన్ని భాగాల మీద ఒక వేర్ల మీద తప్పకుండా మిగతా భాగాలన్నిటి మీద ఈ స్క్లీరోషియా అనేటటువంటి గోధుమ రంగులో ఉండేటటువంటి ఆవగింజ పరిమాణంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలను మనం గమనించవచ్చు. ఇవి పంట కోసే టైంలో కొన్ని భూమిలో పడి తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి. కొన్ని విత్తనం ద్వారా కలిసి ఆ విత్తనం నుంచి కూడా తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి. ఈ తెగులుకి అనుకూల పరిస్థితులు చూసినట్లయితే ఎప్పుడైతే వాతావరణంలో అధిక తేమ ఉండి 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, అదేవిధంగా నత్రజని ఎరువులను అధికంగా వాడినప్పుడు ఈ తెగులు రావడం జరుగుతుంది. ప్రధానంగా తుఫాను గురిచినప్పుడు మొక్కలు ఏదైనా పడిపోతే కూడా తుఫాను నీళ్ల ద్వారా కూడా ఎక్కువ వ్యాధి వ్యాప్తి చెందడం జరుగుతుంది. తెగులు సోకిన పొలం నుంచి ఈ శిలీంధ్ర బీజాలు నీటి ద్వారా కానీ మట్టి ద్వారా కానీ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందుతాయి. ఇంకా కలుపు మొక్కలు చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల నుంచి కూడా తెగులు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మనం తెగులు నివారణ కొరకు చేయవలసిన యాజమాన్య చర్యలు ఏమిటంటే, మొదట ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే తెగులకు సంబంధించినటువంటి శిలీంధ్రం బీజాల యొక్క సంఖ్యను కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తనంతో కలిసేటటువంటి శిలీంధ్రం ద్వారా కూడా తెగులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్బనిజం అనే మందుతో తడి విత్తన శుద్ధి లేదా పొడి విత్తన శుద్ధి రూపంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత వివిధ రకాల కలుపు మొక్కల నుంచి చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కలకు వచ్చి ఆ మొక్కల నుంచి పర్టికులర్గా గట్ల మీద ఉండే కలుపు మొక్కల నుంచి మొదట తెగులు రావడం, ఆ గట్లలో నుంచి కలుపు మొక్కలు పొలంలోకి వ్యాపించడం వలన దాని నుంచి శిలీంధ్ర బీజాలు వరి మొక్కల మొదట్లో చేరి తెగులు రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే గట్ల మీద ఉండేటటువంటి కలుపు మొక్కలు లేకుండా ఇంకా పొలంలో కూడా కలుపు మొక్కలు లేకుండా నివారణ చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం సిఫార్సు మాత్రమే నత్రజని ఎరువులను వేయాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదటి దశలో ఒకసారి మళ్ళా అంకురం దశలో ఒకసారి ఖచ్చితంగా 2 సార్లు వేసుకున్నట్లయితే మొక్కలకు తెగులు తట్టుకునే శక్తి వచ్చి తద్వారా పంటను తెగులు నుంచి కాపాడబడతాయి. ఇవి కాకుండా తెగులు సోకిన పొలం నుంచి ఆరోగ్యవంతమైన పొలానికి పంపించకుండా సపరేట్ కాలువల ద్వారా పంపించడం ద్వారా వ్యాధి యొక్క వ్యాప్తిని ఒక పొలం నుంచి ఇంకో పొలానికి చేరకుండా అరికట్టవచ్చు. తర్వాత మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ తెగులు మనం ప్రారంభ చిహ్నాలు గమనించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు గాని, వ్యారిడామైసిన్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు గాని, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు గాని, లేదా అజాక్సిస్టోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే కాంబినేషన్ మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు గాని ఒకసారి పిచికారీ చేసి మళ్ళీ అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇంకొక తెగులు కాండం కుళ్ళు తెగులు. ఇది కూడా భూమి ద్వారా వచ్చే

అటువంటి తెగులు ఇది స్క్లీరోషన్ వరైజీ అనే ఒక శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. ఈ తెగులు కూడా భూమిలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలు కానీ విత్తనం ద్వారా వచ్చిన శిలీంధ్ర బీజాలు కానీ అనుకూలమైన పరిస్థితుల్లో మొక్క మదర్ దగ్గరకు చేరి తెగులను కలుగజేస్తాయి. తెగులు లక్షణాలు చూసినట్లయితే మొదట నీటి మట్టానికి దగ్గరగా ఉండేటటువంటి కాండం యొక్క వరల మీద అంటే తొడాల మీద ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆకులు కూడా పసుపు రంగులోకి మారడం, క్రమేణా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ శిలీంధ్రము ఆకులు వరల నుంచి కాండం మీదకు చేరి కాండం మీద కూడా ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలను ఏర్పరుస్తాయి. కాండం అంతా కుళ్ళిపోవడం కూడా మనం గమనించవచ్చు. చీలికలు చీలికలుగా కుళ్ళిపోతుంది. అటువంటి మనం కాండాన్ని చీల్ చూసినా కూడా లోపల మనకు తెల్లటి శిలీంధ్రం ఉండడం, శిలీంధ్ర బీజాలు కూడా నల్లగా ఉండేటటువంటి గుండుసూది పరిమాణంలో ఉండేటువంటి శిలీంధ్ర బీజాలను మనం గమనించవచ్చు. దాని ఆకులు కూడా పసుపురంగా ఉండడం గమనించవచ్చు. ఈ తెగులు పిలకలు కట్టే దశలో వచ్చినప్పుడు అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా వచ్చినప్పుడు మొక్కలు చనిపోవడం, అదే వెన్ను దశలో వచ్చినప్పుడు అయితే తెల్ల వెన్నులు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ తెగులు ప్రధానంగా ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి అధిక తేమ ఉన్నప్పుడు ఇంకా పొలంలో ఎక్కువగా మురుగు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సిలికాన్ పొటాషియం లోపం ఉన్నటువంటి భూముల్లో ఎక్కువగా తెగులు రావడం, సల్ఫైడ్ ఇంజురీ ఉండేటటువంటి పొలాల్లో కూడా ఈ తెగులు ఎక్కువగా రావడం గమనించడమైంది. తెగులు సోకినటువంటి పొలం నుంచి మట్టి ద్వారా గానీ నీటి ద్వారా గానీ ఇంకొక పొలానికి తెగులు వ్యాప్తి చెందడం జరుగుతుంది. సాధారణంగా వరి పంటలో నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం అంటే సాగునీటికి మురుగునీటికి సపరేట్ కాలువలు లేకపోవడం వలన ఆయకట్టులో పై భాగంలో ఉండేటటువంటి పొలంలో సాగునీరు మురుగునీరుగా మారిన తర్వాత దాని కింద పొలంలో సాగునీరుగా వాడటం వల్ల తెగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సుడిదోమ కాండం తులుసు పురుగు సమస్య ఉన్నదో పురుగులు ఏర్పరిచినటువంటి రంధ్రాల ద్వారా ఈ శిలీంధ్రం ఈజీగా లోపలకు ప్రవేశించి తెగులను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నది. దీని నివారణ కొరకు ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి ఖచ్చితంగా ఒక వేసవి దిక్కు చేసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యరశ్మి ప్రభావం వలన శిలీంధ్రం యొక్క సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉంది. రైతు సోదరులు పచ్చరొట్టెలు ఎరువులు వేసుకునేటప్పుడు కూడా ఈ ట్రైకోడర్మా అనే పొడి మందును పేడ ఎరువులో కలుపుకొని కూడా వేసుకున్నట్లయితే భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రాన్ని మనకు కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తన శుద్ధిని ఖచ్చితంగా కార్బనజన మందుతో తడి విత్తన శుద్ధి గాని పొడి విత్తన శుద్ధితో చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంధ్రాన్ని మనం అరికట్టవచ్చు. పొలంలో మురుగు ఏర్పడకుండా చూసుకోవాలంటే మురుగు నీటిని తెగులు సోకిన పొలం నుండి సపరేట్ గా కాలువల ద్వారా తీసివేయడం ద్వారా ఒక పొలం నుంచి ఇంకో పొలానికి తెగులు వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా సరైన సమయంలో సుడిదోమ కాండం తులుసు పురుగును సరైన యాజమాన్యులు చేపట్టి నివారించాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే తెగులు కనిపించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు, వ్యాలిడామైసిన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, టెబికోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి అవసరాన్ని బట్టి మళ్ళా 15 రోజుల తర్వాత ఇంకోసారి చేసినట్లయితే ఈ తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి తెగులు మనకు ఎండాకు తెగులు. ఇది ఎండాకు తెగులు జాంతోమనాస్ వరైజీ పీవీ వరైజీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది దీని లక్షణాలు చూసినట్టయితే మొదట్లో నారుమడిలో ఆకుల చివరి భాగం నుంచి నీటితో తడిసినట్టు ఉండేటటువంటి మచ్చలు ఏర్పడి క్రమేణ ఆకంతా కూడా పసుపు రంగులోకి మారిపోవడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని క్రెసక్ దశ అంటారు. తర్వాత పిలకలు గట్టే దశలో ఆకులు చివరి నుండి అంచుల వైపుకు పసుపు రంగు లేదా ఎండుగడ్డు రంగులోకి మారడి క్రమేణ కిందకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మధ్య ఈయన భాగం మాత్రం అలా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కొన్నిసార్లు అంచుల భాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి మధ్య వీణ వెంబడి ఇటువంటి పసుపు రంగు లేదా ఎండుగడ్డ రంగు మచ్చలు ఏర్పడడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ ఆకులంతా ఎండిపోవడం జరుగుతుంది. ఇటువంటి వ్యాధి సోకినటువంటి ఆకుల మీద ఇట్లా మార్నింగ్ 7 గంటలకు గమనించినట్లయితే బ్యాక్టీరియా పసుపు రంగు జిగురు ముద్దలుగా కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తర్వాత సూర్యరశ్మి ప్రభావం వల్ల గట్టిపడి గాలి వలన నీటిలో పడడం వల్ల నీటి ద్వారా ఇంకొక పొలానికి ప్రవేశించి అక్కడ తెగులను కలుగు చేస్తాయి. ఈ తెగులు వెన్ను దశలో వచ్చినట్లయితే కొన్ని వెన్నులు మాత్రమే పాక్షికంగా బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పంట కూడా కోతకు ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లక్షణాలు. వ్యాధి సోకినటువంటి వ్యాధిని మనం నిర్ధారించట కొరకు
ఈ తెగులు సోకినటువంటి ఆకులను మనము ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని

ఈ తెగులు సోకినటువంటి ఆకులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి గ్లాసులో వేసినట్లయితే కొద్దిసేపటి తర్వాత నీటి యొక్క గాఢత పెరిగినట్లయితే ఇది ఎండాకు తెగులు అని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ తెగులు అనుకూల పరిస్థితులు చూసినట్లయితే ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం, తుఫానుతో కూడిన గాలులతో కూడిన వర్షాలు పడడం, ఇంకా మనకు గాలిలో ఎక్కువ తేమ శాతం ఉండడం, ఎక్కువ నత్రజని ఎరువులు ఎక్కువగా వేయడం, ఇంకెక్కడైనా నీడ ప్రాంతంలో కూడా ఎక్కువగా తెగులు రావడం జరుగుతుంది. ఈ తెగులకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా వ్యాప్తి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇంకా కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కానీ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చేయడం జరుగుతుంది. దీన్ని నివారించట కొరకు మనము అంటే ముందు సీజన్లో తెగులు సోకినటువంటి పొలం నుంచి విత్తనాన్ని సేకరించి వాడుకోవాలి. తర్వాత మనం నత్రజని ఎరువులను సమగ్ర యాజమాన్యం అంటే సిఫార్సు మేరకే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువులను ఖచ్చితంగా 3 నుంచి 4 దఫాలు వేసుకోవాలి. ఒక 5% కంటే ఎక్కువ తెగులు మనం గమనించినట్లయితే నత్రజని ఎరువులను తాత్కాలికంగా వేయడం ఆపేసి తర్వాత మళ్ళా వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదటి దశలో ఒకసారి, తర్వాత అంకురం దశలో ఇంకోసారి వేసుకున్నట్లయితే ఈ మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరిగి తెగుల నుండి పంట కాపాడబడుతుంది. ఇంకా తెగులు సోకినటువంటి పొలం నుంచి నీటిని ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి, ఆరోగ్యవంతమైన పొలానికి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. తర్వాత పొట్టకొళ్ళు తెగులు అనే ఒక తెగులు, ఇది సారోక్లేడియం వరైజ్ అనే ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే పొట్టను ఆవరించి ఉండేటటువంటి ఆకు యొక్క వరల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు యొక్క అంచు భాగము గోధుమ రంగులో ఉంటుంది, మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది, కొన్నిసార్లు మచ్చలంతా కూడా గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వలయాకారంలో కానీ నిర్దిష్ట ఆకారం లేనటువంటి ఆకారంలో కానీ ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన పొట్ట లోపల భాగం కుళ్ళిపోయి వెన్ను బయటికి రాకపోవడం లేకపోతే పాక్షికంగా రావడం జరుగుతుంది. అటువంటి వెన్నులో రంగు మారిన గింజలుంటాయి, తాలు గింజలు కూడా ఏర్పడడం జరుగుతుంది. అటువంటి ఆకు యొక్క వరల భాగం లోపల భాగాన్ని గమనించినట్లయితే తెల్లటి పొడి రూపంలో శిలీంధ్రాన్ని మనం కూడా మనం గమనించవచ్చు. ఇది ప్రధానంగా అనుకూల పరిస్థితులు ఎక్కడైతే దగ్గరగా నాట్లు వేస్తారంటే సిఫార్సు కంటే కూడా తక్కువ దూరంలో నాట్లు వేయడం వల్ల అంటే క్లోజ్డ్ స్పేసింగ్ వాడడం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది. వాతావరణంలో ఎక్కువ తేమ శాతం పర్టికులర్గా బిర్రు పొట్ట ఎన్ను దశలో తేమ శాతం ఎక్కువగా ఉండి 20 నుంచి 28 డిగ్రీల టెంపరేచర్స్ ఉండడం, వర్షాలు పడడం అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే పొట్ట వెన్ను దశలో ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. మనం నివారణ కొరకు ఖచ్చితంగా నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి, పొటాషియం ఖచ్చితంగా అప్లై చేయాలి. పొట్ట దశలో ఒకసారి ఈ కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి లేదా ప్రొపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ నీటికి కానీ కలిపి పిచికారి చేయాలి. లేకపోతే కార్బండిజము మ్యాంకోజబ్బు రెండు కలిగిన మిశ్రమ మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మనం పంటను ఈ తెగుల నుంచి కాపాడుకోవచ్చు. మళ్ళా 10 నుంచి 15 రోజులకు ఒకసారి అవసరమైతే ఇంకోసారి కూడా స్ప్రే చేసి పంటను కాపాడవచ్చు. తర్వాత మానిపండు తెగులు, వడ్ల పండు అని మానిపండు అని మానికాయలు అని రైతులు రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది స్టిలాజినాయిడే విరెన్స్ అనే ఒక శిలీంధ్రం వలన వస్తుంది. దీని లక్షణాలను మనం గమనించినట్లయితే వెన్నులో గింజలకు బదులుగా శిలీంధ్ర బీజాలు ముద్దలు ముద్దలుగా ఏర్పడడం మనం గమనించవచ్చు. సాధారణంగా ఈ శిలీంధ్ర బీజ ముద్దలు మొదట పసుపు రంగులో ఉంటాయి, తర్వాత క్రమేణంగా నలుపు రంగులు కానీ లేదా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం మనం గమనించవచ్చు. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా గింజ నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో వాల్యూ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు తీవ్రంగా తెగులు వచ్చినట్లయితే క్వాంటిటీ కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీని కొరకు మనకు యాజమాన్య చర్యలు చూసినట్లయితే నత్రజని సిఫార్సు మేరకు వేసుకోవాలి, ఖచ్చితంగా పొటాష్ ఎరువులు వేసుకోవాలి, అంటే గట్ల మీద కానీ పొలంలో కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే మధ్యస్థ పొట్టదశలో ఉన్నప్పుడే ఒకసారి కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలిపి లేదా ప్రొపికొనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. మళ్ళా 10 రోజుల తర్వాత అంటే 10-15 రోజుల తర్వాత సగం ఎన్ను తీసిన తర్వాత మళ్ళా ఇంకొకసారి స్ప్రే చేసినట్లయితే ఈ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఆకుమచ్చ తెగుళ్ళు అనే తెగుళ్ళు, ఇవి 2 రకాల శిలీంధ్రంలో వస్తాయి. ఒకటి ఫస్ట్ కాకిలియోబోలస్ వరైజ్ అనే శిలీంధ్రం వల్ల మచ్చలు గోధుమ రంగులో ఉండేటటువంటి వలయాకారం లేదా నిర్దిష్ట ఆకారం లేనటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటుంది. వెన్ను దశలో ఈ తెగుళ్లు వచ్చినట్లయితే కూడా వెన్నుల మీద గింజల మీద కూడా ఇటువంటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది.

ఈ తెగుల్ని తర్వాత సీజన్లో విత్తనాలు వేసుకున్నట్లయితే ఆ పంటకు కూడా వచ్చే అవకాశం ఉంది. సర్కోస్పోరా వరైజ్ అనే ఇంకొక రకమైనటువంటి శిలీంధ్రం వల్ల ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగు చారలు చారలుగా ఉండేటువంటి మచ్చలు కూడా మనం గమనించవచ్చు. ఈ మచ్చలు మనం గమనించి యాజమాన్యుల చర్యలు చేపట్టాలి. యాజమాన్యులు సాధారణంగా ఈ తెగులు ఎక్కడైతే జింకు గానీ పొటాష్ గానీ లోపం ఉందో అటువంటి నేలల్లో ఆకుమచ్చ తెగుళ్లు రావడం గమనించడం అయింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా సకాలంలో జింకు ఎకరాకు 20 కిలోలు జింకుని మొదటి దశలో ఎప్పుడైతే మొదటి నాట్లు వేసేటప్పుడు ఎకరాకు 20 కిలోలు వేసుకోలేదు, తర్వాత కూడా కనిపించిందంటే పైపాటుగా 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి జింకును స్ప్రే చేసుకోవాలి. తర్వాత పొటాష్ కూడా ఖచ్చితంగా మొదటి దశలో ఒక 15 నుంచి 20 కిలోలు, తర్వాత అంకురం దశలో ఒక 15 నుంచి 20 కిలోలు పొటాష్ ఎరువుని వేసుకోవాలి. తర్వాత పిచికారీ మందులకు వచ్చినట్టయితే మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇంతవరకు మనము వివిధ రకాల తెగుళ్ళ గురించి, వాటి నుండి పంటను కాపాడవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వరి పంటను ఆశించేటటువంటి వివిధ రకాల పురుగుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమైన పురుగు కాండం తులుసు పురుగు. ఈ కాండం తులుసు పురుగు సాధారణంగా నారుమడిలో పిలకలు కట్టే దశ నుంచి చిరుపట్ట దశ వరకు రావడం జరుగుతుంది. మొదట నారుమడిలో కానీ పిలకలు కట్టే దశలో కానీ పురుగు మొక్క చివర మీద గుడ్లను సముదాయం కందిగింజ పరిమాణంలో ఉండేటువంటి గుడ్లను పెట్టి తర్వాత ఒక వారం రోజుల్లో ఈ గుడ్లు పిగిలి పిల్ల పురుగులు కాండం లోపలికి ప్రవేశించడం వలన మువ్వలు చనిపోవడం, అదే వెన్ను దశలో అయితే కూడా తెల్ల కంకెలు రావడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పగటిపూట సూర్యరశ్మి 7 గంటల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ కాండం తులసి పురుగు ఆశించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు మనము వేసవి దిక్కులు చేపట్టినట్లయితే కోశిస్త దశలో ఉన్నటువంటి ఈ పురుగును మనం నివారించవచ్చు. ఇంకా నాట్లు వేసుకునేటప్పుడు కొసలు తుంచినట్లయితే ఆ కొస భాగంలో గుడ్లు సముదాయాలు ఉంటాయి కాబట్టి వాటిని నివారించవచ్చు. తర్వాత మనకు ఎప్పుడైతే పొలంలో 5% మువ్వలు చనిపోయడం గమనించాము లేదా 1 చదరపు మీటర్కు 1 తల్లిపురుగు కానీ గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ మందుల కొరకు ఈ క్లోరాంట్రనిప్రోల్ అనే మందును 80 మిల్లీలీటర్లు 1 ఎకరాకి, లేకపోతే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు 1 ఎకరాకి స్ప్రే చేసి మనం ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొకటి ఆకుముడత పురుగు, దీన్ని నామాలు తెగులని తెల్ల తెగులని అంటారు. పురుగు యొక్క గొంగళి పురుగు ఆకు మీద చేరి ఆకుల అంచు భాగాన్ని కూడా చుట్టవడం వల్ల చుట్టేసి లోపల ఉండేటటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లగా ఏర్పడి ఎండిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని రైతులు తెల్ల తెగులు అంటారు. ఈ తెగులు సాధారణంగా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడి ఒకసారి మళ్ళా 1 వారం రోజుల తర్వాత ఎక్కువ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా పొలం చుట్టూ నీటి స్థావరాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు రావడం మనం గమనించడం జరిగింది. ఈ తెగులు నివారణ కొరకు మనము పొలంలో ఒకసారి తాడు కట్టుకొని తాడుని లాగి 2-3 సార్లు లాగిన తర్వాత దానిలో ఆకుముడతలో ఉండేటటువంటి పురుగులు కిందకు పడిపోవడం జరుగుతుంది. అప్పుడు మందులైనటువంటి ఈ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు కానీ, లేకపోతే క్లోరాంట్రనిప్రోల్ అనే మందును 80 ml కానీ పిచికారీ చేయాలి, లేకపోతే ఫ్లూబెండమైడ్ అనే మందును 20 ml పిచికారీ చేసి సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ఇంకా సుడిదోమ, సాధారణంగా గోధుమ రంగులో ఉండేటువంటి తల్లి పురుగు కానీ తెల్ల మచ్చల పురుగులు కానీ మొక్క మొదటి భాగాన చేరి ఈ రసాన్ని పీల్చడం వల్ల మొదట ఆకులన్నీ కూడా పసుపుగా మారడం, తర్వాత క్రమేణా మనకి సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని హాపర్ బాన్ అంటారు. దీనికి మనము నివారణ కొరకు ఖచ్చితంగా తట్టుకునే రకాలు ఉంటే వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఒక దుబ్బుకు 15 నుంచి 20 పురుగులు ఉన్నట్లయితే థయామెథాక్సం అనే మందును 50 గ్రాములు కానీ, ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే కలిసిన మందును 50 గ్రాములు కానీ, లేకపోతే పైమెట్రిజిన్ అనే మందును 1 ఎకరాకు 120 ml కానీ పిచికారీ చేసుకోవాలి. అట్లా కాకుండా కోతకు 10 రోజుల ముందు అయినట్లయితే ఎక్కువగా 50 నుంచి 100 పురుగులు ఒక దుబ్బుకు గమనించినట్లయితే మనకు అటువంటి సమయంలో డైక్లోరోవాస్ అనే మందును 200 ml, దాంతోపాటు ఎథోఫిన్ ఫ్రాక్స్ అనే మందును 400 ml కలిపి పిచికారీ చేసినట్లయితే కాపాడుకోవచ్చు. ఇంకా ఈ నత్రజని ఎరువులు సిఫార్సు మాత్రమే వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదట్లో వేసుకోవాలి, చివరి అంకురం దశలో ఇంకోసారి వేసుకోవాలి. కొంతమంది రైతులు పొట్టా ఎన్ను దశలో కూడా ఎక్కువగా మరలా నత్రజని ఎరువులు వేయడం జరుగుతుంది. అట్లా వేసినట్లయితే కూడా ఈ దోమ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఎప్పుడైతే పొలంలో సాలిడు మీరుడు

0: అల్లు లాంటివంటి పురుగులు ఉన్నప్పుడు, ఇవి మెత్ర పురుగులు, ఇవి ఉన్నప్పుడు పురుగు మందులు స్ప్రే చేయకుండా ఉండాలి. తర్వాత ఉల్లికోడిని దీన్ని గొట్టము లేదా దుంప రోగం అంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి పురుగు తల్లి పురుగులు 100 నుంచి 150 గుడ్లను ఆకులు అడుగు భాగాన కానీ లేకపోతే కింద కాండం మీద పక్క పిలకల మీద కానీ పెట్టి 2-3 రోజుల్లో పొదగడం వలన పిల్ల పురుగులన్నీ లోపల అంకురం దశలోకి పోయేసి అంకురం దశలోనే ఒక కోశస్థ దశ వరకు అంకురంలోనే ఉండి తర్వాత తల్లి పురుగు బయటకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడం వల్ల అంకురం భాగము మనకు ఆకుపచ్చని గొట్టంలాగా ఉల్లికోడులాగా బయటకు రావడం జరుగుతుంది. అటువంటి పిలకకు వెన్నులు ఏర్పడవు. ఎప్పుడైతే ఈ పిలకలు కట్టే దశ తర్వాత ఈ ఉల్లికోడు సోకడం జరగదు. ఈ ఉల్లికోడు నివారణ కొరకు మనకు నారుమడిలు అయితే నారు పీకేయడానికి 1 వారం ముందు ఈ పిప్రోనిల్ అనే గుళికను 1 సెంటు నారుమడికి 60 గ్రాములు చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అదే నాటేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత అయితే ఎకరాకు 6.5 నుంచి 7 కిలోలు పిప్రోనిల్ అనే గుళికలను కానీ లేకపోతే 10 కిలోలు కార్బన్డిజం కార్బోఫిరాన్ గుళికలను కానీ ఎకరాకు వేసుకొని 25 కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ ఉల్లికోడి నుంచి పంటను కాపాడవచ్చు. అందువల్ల రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా ఈ సమగ్ర యాజమాన్య చర్యలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: వరిలో సమగ్ర సస్యరక్షణ వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45:20 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం.

0: వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, నషా ముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
1: నషా ముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
1: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
0: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు?
1: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
0: మరి యువత ఈ మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటారు?
1: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటది, బాగుంటది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది అనమాట. ఆ ఆసక్తి కోసము వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లా తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్లడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబ మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
0: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గాని తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
1: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెము స్పెషల్ గా కనబడతారండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారు అనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో గాని ఆహారపు అలవాట్ల విషయంలో గాని చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
0: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
1: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి. నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి. సహాయం అతను కూడా కోరుకోవాలి, నేను మారాలి అనేటువంటి.

0: ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తేనే మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
0: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గాని, ఒంటరిగా వదిలేయడం గాని, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుందంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అన్నమాట. దాన్ని మనము ప్రేమతోటి ఓర్పుతోటి మాట్లాడి అవసరమైతే వైద్య చికిత్స అందించి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి, అంటే మంచి మార్గం వైపు ఉండడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో గనక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతా ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
0: పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు, అలాగే ఆటలు ఆడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరు డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే, సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతుందంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైంను వీటి మీద కేటాయిస్తారు, అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు గాని, కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు గాని మనము చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో, తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
1: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
0: మెయిన్ గా సమాజం పాత్రే ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒక్కరు చేస్తే కాదండి. పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు, ప్రతి ఒక్కరు. అంటే ఒకవేళ ఒక టీచర్ కు గనక ఇట్లాంటి విషయం తెలిసింది అనుకోండి, అతను ఏం చేయాలి? ఇమీడియట్ 112 కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖ 112 చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.
1: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
0: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్ లో, లేకుంటే టాబ్లెట్ లో, లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ల పక్కనే ఉంటాయి ఏది, పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతా ఉంటారు, సిగరెట్లు అమ్ముతా ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతుందంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతుందంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దానివల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతా ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 కు ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలు అనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతాయి. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తి

తిని విద్యా క్రీడలు నైపుణ్యాభివృద్ధి కోసము, ఉపాధి మరియు సృజనాత్మక కోసం ఆ యొక్క కార్యక్రమాల కోసము వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి. ఆరోగ్యకరమైన

0: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నషాముక్తు భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నషాముక్తు భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నషాముక్త భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి
3: ఆకాశవాణి కడప కేంద్రం.
4: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
5: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
6: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
5: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
6: చిన్న చిరునవ్వు
5: పెద్ద ఆనందం.
6: టెన్షన్ ను దూరం చేసేది
5: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
6: నవ్వించండి,
5: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
6: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
5: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
6: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
5: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
6: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 08562244197
5: లేదా 244119.
6: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
5: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
3: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా బావా బావమూర్తి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, సంగీతం రాజ్కోటి.

0: రథసారథి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం విన్నారు. సంగీతం రాజ్ కోటి.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244119.

కార్యక్రమంలో చివరిగా విందాం వారసుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుస్సేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తరువాత మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ఇప్పుడు విందాం.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. సమయం 8:30 కావస్తోంది. ఆకాశవాణి కడప కేంద్రం. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్టలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటీ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మాదక ద్రవ్య వ్యతిరేక పోరాటానికి యువత కట్టుబడి ఉండాలని కోరారు. ఒక విద్యా సంస్థ విలువ ర్యాంకులను పొందడంలోనే కాక సమాజాన్ని మార్చే సామర్థ్యంలో కూడా ఉంటుందన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్య, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాలలో మానవ వనరుల అభివృద్దికి గౌహటీ విశ్వవిద్యాలయం చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్టపతి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్టలలో పర్యటించనున్నారు. గుజరాత్లోని వడోదరలో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 9,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 రైల్వే ప్రాజెక్టులకు, సుమారు 1,780 కోట్ల రూపాయల విలువైన 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు, 2,600 కోట్ల రూపాయల విలువైన గుజరాత్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే న్యూ సనంద్ నార్త్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్, ముంబైలోని న్యూ జేఎన్పీటీ నుండి సరుకు రవాణా రైలు సర్వీసులను, వడోదర టాండా రోడ్ మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభిస్తారు.

0: అలాగే ప్రధానమంత్రి మహారాష్టలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026 ను ప్రారంభించి సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత లక్సెంబర్గ్ల మధ్య విశ్వసనీయ సంబంధం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్న లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వాణిజ్య శాఖల మంత్రి జేవియర్ బెతెల్తో జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బెతెల్ పర్యటన భారత లక్సెంబర్గ్ల మధ్య బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఈ సంబంధానికి కీలకంగా ఉన్నాయని చెప్పారు. అంతరిక్షం, డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలలో కూడా ఇరుపక్షాలు సహకారం కోసం ఎదురుచూస్తున్నాయన్న ఆయన, కోవిడ్ మహమ్మారి తర్వాత భారత లక్సెంబర్గ్ల మధ్య సహకారం మరింత పెరిగిందని పేర్కొంటూ,
1: In terms of relationship, I think trade, investment, financial cooperation, that's at the heart of it. But beyond that, today we are looking at space, at digital, green technologies. We are interested in health. During COVID, we actually had a very, very important collaboration, which I'm glad to see has since grown even more. It is a relationship where we've done a lot, where we have the confidence in being able to do even more. And particularly, I think in terms of supply chain resilience,
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేల బలోపేతానికి రాష్ట ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యం మద్దతు అవసరమని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యతా క్రమంలో 300 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ది చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల పరివర్తనకు బలమైన కేంద్ర రాష్టాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల సమర్థవంతమైన అమలు అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016 క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్ లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ వైద్య పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని సాధించడం, ఉపాధిని కల్పించడంతో పాటు అంతర్జాతీయ సద్భావనను సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంజీవని 2026 హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అందించడంలో దేశం ఒక ఉన్నత నాణ్యతా ప్రమాణాన్ని నెలకొల్పాలన్నారు. అతిథి దేవోభవ అనే సాంప్రదాయ స్ఫూర్తిని పాటిస్తూ ఉన్నత ప్రమాణాలు, నైతిక విలువలతో వ్యవహరించాలని ఉద్ఘాటించారు. గతేడేళ్లలో 35 లక్షల మంది రోగులు భారత ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రయోజనం పొందారన్న ఆయన, ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా అంతర్జాతీయ రోగులకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత లాభాపేక్ష లేకుండా 100కు పైగా దేశాలకు మందులను, వైద్య పరికరాలను అందించిందని పీయూష్ గోయల్ తెలియజేస్తూ,
2: This third edition of Sanjeevani is bringing to the fore the potential contribution that we would like to make to serve the country, to serve the world. We will not compromise on healthcare to the people of India, in which we are ensuring that our people get quality healthcare, timely healthcare. Ayushman Bharat ensures all the poor people in the country, their families don't have to worry. If anybody falls sick, the government pays for their healthcare.
0: రానున్న బ్రిక్స్ సదస్సు 2026 సందర్భంగా సన్నద్దతను సమీక్షించేందుకు, రాష్టాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఈరోజు ఒక అంతర్ రాష్ట సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ మహాదేవ్ ధూమ్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సదస్సు సమయంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన, సరిహద్దు నిఘా, రాకపోకల నిర్వహణ కోసం రాష్టాలు, జిల్లాల మధ్య సమన్వయం

0: సజావుగా ఉండేలా చూడటం మొదలైన అంశాలపై దృష్టి సారించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం లేదా భద్రతా సమాచారం అందినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు తీసుకునేలా తమ సిబ్బందికి సూచించాలని, సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించామని పోలీసులు వెల్లడించారు. తూర్పు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు దేశ రవాణా లాజిస్టిక్స్ రంగానికి వెన్నుముక్కగా నిలుస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈరోజు కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారని తెలిపారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ సూరత్ భిలిమోరా విభాగాన్ని వచ్చే ఏడాదిలోగా కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాపి నుండి సూరత్ వరకు విస్తరించి ఉన్న సివిల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. బుల్లెట్ రైల్ కోచ్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని, తొలి టెస్ట్ కోచ్ ఇప్పటికే సిద్దమైందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: బుల్లెట్ ట్రైన్ కా ప్రోగ్రెస్ బహుత్ అచ్చా హై. బుల్లెట్ ట్రైన్ మే జో అగ్లే సాల్ కే లియే టార్గెట్ రఖా హై, సూరత్ సే బిలిమోరా పహలా సెక్షన్ షాయద్ ఉస్సే జ్యాదా హీ హోగా. లగ్తా హై కి వాపి సే సూరత్ తక్ కా కంప్లీట్ హోనే కో ఆయా హై. ఇస్ ఆనే వాలే దిసంబర్ మే సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ హో జాయేగా ఔర్ ట్రైన్ కా మ్యానుఫ్యాక్చరింగ్ భీ బహుత్ తేజీ సే చల్ రహా హై. బల్కి పర్సో మేనే రివ్యూ జబ్ కియా థా తో ట్రైన్ కా కంప్లీట్ జో ఫస్ట్ కోచ్ జిస్కి టెస్టింగ్ హోగీ వో టెస్టింగ్ వాలా కోచ్ ఆల్రెడీ బన్ గయా హై ఔర్ బహుత్ అచ్చీ ప్రోగ్రెస్ హై. అగ్లే సాల్ ఆప్ సబ్ ఉస్కా యాత్రా కా ఆనంద్ లేంగే.
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23న మొదటి ఆయుర్వేద దినోత్సవాన్ని నాగ్పూర్లో నిర్వహిస్తామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేదంపై ఆధారాలతో కూడిన సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాలన్నారు. భారతదేశ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్లడానికి ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం ఒక కీలక స్తంభంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్టలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కడప కేంద్రం. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరం అవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.
3: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుస్సేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441917.

నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు

0: బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు. పుట్టపర్తి నారాయణచారులు జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా అంటే వచ్చేట తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళా బృంద టీం లీడర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: మనిషి సుఖంగా జీవించడానికి తన శరీర వ్యాయామంతో పాటు అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండటం చేత మనిషి మనుగడ భూమిపై సుఖంగా సాగుతుంది, లేదంటే తన శరీర సమస్యలపైనే పోరాడాల్సి వస్తుంది. కాబట్టి మనిషి తన మరియు తన తరువాతి తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి ప్రస్తుత వాతావరణాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, కాపాడుకోవాలి. మనము తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పిదాల వల్లే పర్యావరణం కాలుష్యమవుతోంది. అందుకే ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలిగేలా పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక ప్రత్యేక కార్యక్రమం ప్రతి మంగళవారం 7:15 మీ కాంతిరేఖల్లో. తప్పక వినండి పర్యావరణం ఒక అవగాహన.
3: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా సమాచార సంధ్య, హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

అనార్కలి చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన సీనియర్ సముద్రాల గీతం విన్నారు. సంగీతం పి ఆదినారాయణరావు. చిత్రసీమ అలనాటి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి మంచి మనస్సులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్.

0: అంట సాల. చిత్రసీమ అలనాటి గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 244 1 1 9, అలాగే మరొక నెంబర్ 244 1 9 7.
0: కార్యక్రమంలో తర్వాత వినండి కులగోత్రాలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

గులే బకావళి కథ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం విన్నారు. సంగీతం జోసెఫ్ మరియు వి కృష్ణమూర్తి. చిత్రసీమ అలనాటి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత సిరి సంపదలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం మాస్టర్ వేణు.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7.
1: కార్యక్రమంలో చివరిగా విందాం, ఇంటికి దీపం ఇల్లాలే చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ మరియు రామ్మూర్తి.

చిత్రసీమ అలనాటి గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్ వాద్యం, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగ వాద్యం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి ఈవసుధ సహానా రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంభో మహాదేవ పంతువరాళి రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గానం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చేసినదెల్ల మరచితివో తోడిరాగం, ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

0: మీరింతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గారి గాత్ర కచేరీ విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వయలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ కెవి రామకృష్ణ గారు ఘటం. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11 గంటలు మరుగుదు క్షణాల్లో. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: revived LPG refill booking interval of 25 days in both urban and rural areas immediately. In a social media post, Mr. Gopi said that in view of the current LPG supply situation improving and the significant reduction in refill backlog, the central government has relaxed this restriction. He said, now all domestic LPG consumers, regardless of urban or rural, can book refills at an interval of 25 days. The Election Commission today announced bipoll to Nagaon Lok Sabha seat in Assam. It has also announced assembly bipolls for 2 seats each in Tamil Nadu and West Bengal and 1 seat in Puducherry. Reigning world champion Sheetal Devi has confirmed a medal for India by storming into the women's compound individual final on the third day of the stage 3 of World Archery Para Series in Ahmedabad today. In an all-Indian semi-final, the armless archer from Jammu defeated Sarita. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు విందాం. ముందుగా రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే భక్తిరంజనే కార్యక్రమంలో బాలకాండం 2 భాగం ప్రసారమవుతుంది. 6:30 సూక్తరత్నావళి ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత శ్రీ భీవి రామకృష్ణయ్య సిద్ధాంతి. 7:15 కాంతిరేఖలు ఈ కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు వింటారు. అనంతరం పర్యావరణం ఒక అవగాహన శీర్షికన కొన్ని వివరాలు అందిస్తారు శ్రీమతి ఎం కృష్ణ తులసి. అనంతరం ఆరోగ్య సౌభాగ్యం, ఇందులో భాగంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నివేదిత గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. అనంతరం శ్రీ ఎన్ సుబ్బిరామరెడ్డి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రమంజరి. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 ఆవలితీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత కళాబృంద టీం లీడర్ శ్రీ ఏ వీరభద్రగారితో వీరస్వామిగారితో పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అనుకూలం కథానిక వింటారు రచన శ్రీమతి చలసాని వసుమతి. అనంతరం వాట్సప్ మహిళా రంజని ప్రసారమవుతుంది. ఇక రేపు సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీమతి సాకే పెద్దక్క గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:15 కిసాన్ వాణి వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ అలనాటి గీతాలు, రేపు రాత్రి 10:00 హరికథాగానం. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11:12 దాటి 12 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మీద 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారంతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.

హెర్ట్జ్ మీడియం వేవ్ మీద 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారంతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.